0: FM 90.4.
1: తనకి దక్కకపోతే నిత్తురు తాగేస్తాడంతే, చంపేస్తాడు అవతల వాళ్ళని. అంటే ఎంత రాక్షసత్వమో చూడండి. తనకే దక్కాలి, దక్కకపోతే నిత్తురే తాగుతాను. అందుకు వచ్చింది ఆవిడ వెనకాతల. కానీ ఇప్పుడు ఆవిడ అనుకోని పరిణామం ఏమిటంటే 14 మంది చచ్చిపోవడం. మళ్ళీ కాబట్టి ఏం చేసింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ కరుడి దగ్గరికి పోయింది. పోయి ఆ కరుడితో మళ్ళీ మొరబెట్టుకుంది. 14 మందిని కనురెప్ప పాటులో కొట్టేశాడు. నువ్వేముంటనుకుంటున్నావు, మహావీరుణ్ణి అనుకుంటున్నావా? దండకారణ్యంలో ఋషులందరినీ రక్షిస్తానంటున్నాడు ఉగ్రమూర్తి మహానుభావుడు. ఎగటార్చేస్తాడు, 14 మంది పనికి రాకుండా పోయారు రాముడి ముందు. ఈయన ఉద్ధత్ ఎటువంటిదంటే, ఈయన వెంటనే అన్నాడు 14,000 మంది రాక్షసుల్ని సిద్ధం చేయండి, నా రథం సిద్ధం చేయండి, దూషణుణ్ణి పిలవండి, త్రిశిరసుని పిలవండి, ముగ్గురం కలిసి ఈ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఎడతా ఉన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్నప్పుడు కరుడికి కొన్ని అపశకునములు కనపడ్డాయి. రామాయణం ఒక శకున శాస్త్రం కూడా, అందులో శకునముల గురించి కూడా మాట్లాడతారు. నిష్కారణంగా గాలి లేకుండా ధూళి పైకి రేగింది. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఒక కొరివి పట్టుకుని, అది ప్రత్యేకించి ఎప్పుడు కనపడుతుంటుందంటే దీపావళి పండుగ రోజున కాకర పువ్వుతో చేతితో పట్టుకుని పిల్లలు ఇలా తిప్పుతుంటారు. ఇలా తిప్పుతుంటే ఒక జ్వాలాచక్రం ఏర్పడుతుంది, ఎర్రటి కాంతి చక్రం తిరుగుతున్నట్టుంటుంది. అటువంటిది ఎలా ఉంటుందో అటువంటి పరివేశం ఒకటి సూర్యుడి చుట్టూ పట్టుకుంది. నక్కలు ఎదురుగుండా వచ్చి నోళ్లు తెరిచి అరుస్తున్నాయి. కారణం లేకుండా గుర్రములు తొట్టుపడ్డాయి. ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద వచ్చి కరుడు యొక్క పతాకం మీద వాలి ఎగిరింది. చెట్ల నుంచి అకస్మాత్తుగా పువ్వులు పళ్ళు కింద పడ్డాయి. పట్ట పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి. ఉల్కలు నేల మీద పడ్డాయి. సూర్యుడు అకస్మాత్తుగా మేఘాలలోకి వెళ్ళిపోయి బాగా చీకటి ఆవరించింది. ఇన్ని జరిగితే దుర్నిమిత్తములని, తాను ససైన్యంగా మరణిస్తానని కరుడు తెలుసుకున్నాడు. కానీ మూర్ఖత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్ర ప్రమాణమును వెంటనే తన యొక్క పౌరుషంతో నెగ్గగలననేటటువంటి అతిశయము చేత ధిక్కరించడం. ఈ శకునాలన్నీ కనబడితే మాత్రం నాకేమిటి, సీతారామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కి రాను, ఈ శకునాలు నన్నించేస్తాయి కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు 14,000 మంది యుద్ధానికి బయలుదేరుతుంటే ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరాయి. ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామచంద్రమూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు. విని చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తోంది, శకునములను బట్టి చూస్తే శకునములు మనకే అనుకూలంగా కనపడుతున్నాయి, కాబట్టి లక్ష్మణ నేను ఇప్పుడు ఆ రాక్షసుల్ని తెగటారుస్తాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లక్ష్మణుడి యొక్క కోరిక ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అన్నగారికి కష్టం వచ్చింది అంటే అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదు, అన్నగారికన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి, అన్నగారు సుఖపడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణుడు, అన్నయ్య నువ్వుండు నేను ఎడతానంటాడేమోనని ఆయన అన్నాడు. ప్రతికూలితమిచ్చామి నహి వాక్యమిదం తయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. నా పాదముల మీద బొట్టి పెట్టి చెప్తున్నాను లక్ష్మణ, ఇంకా నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు. నువ్వు సీతమ్మని తీసుకుని దూరంగా ఏదైనా గుహలోకి వెళ్ళిపో, ఎవరికీ కనపడకుండా, నేను వీళ్లతో యుద్ధం చేస్తాను. అంటే ఇలా చెప్తే లక్ష్మణుడి మనసు ఖేదపడి, అంటే నేను యుద్ధం చేయలేనని అన్న యుద్ధం చేస్తున్నాడేమో అనుకుంటాడేమోనని, ఇది ఎదుటివారి యొక్క హృదయం గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ అన్న మాటకు అర్థం అది. అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలి, అంత ఆతృతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది, అంత సొబగుగా ఉంటుంది. ఆయన అన్నాడు, తమ్ హి సూరస్య బలవాన్ హన్యా హేతాన్ నసంశయ. నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే చంపేయగలవా సైన్యాన్నంతటిని లక్ష్మణ? అందుకొరకు కాదు, స్వయం తుహంతుమిచ్చామి, నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవాళ. అందుకని సర్వనేవ నిశాచరాన్, వచ్చినటువంటి రాక్షసులందరినీ నేను చంపుతాను, కాబట్టి నువ్వు వెంటనే ఒదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళిపో అంటే ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మ తల్లిని తీసుకుని లక్ష్మణమూర్తి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దేవతలు ఋషులు సిద్ధులు అందరూ పరుగు పరుగున వచ్చారట, ఎందుకని ఒక గొప్ప సన్నివేశం. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకశ్చరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. 14,000 మంది అధర్మాత్ములైన వాళ్ళు ఒక పక్క,

ధర్మాత్ముడైన రాముడు ఒక పక్క, యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా అక్ర మార్గాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు, 14,000 మంది అటు, ఒక్కడు ఇటు. వాళ్ళు వేసే ఆయుధాల నుంచి తనను తాను రక్షించుకుంటాడా, వాళ్ళని తాను నిగ్రహిస్తాడా? అసలు వాళ్ళు వచ్చి మీద పడకుండా, యుద్ధం ఎందుకంటే 14,000 మంది మీద పడిపోతే చాలు, 14,000 మందిని ఒకడే నిగ్రహించాలి. నిగ్రహిస్తాడా? ఇది చూడవలసిన విషయం. నిగ్రహించగలడు వాళ్ళకి తెలుసు, కానీ అసలు ఆ అందం ఏమిటో చూడాలి, ఆ యుద్ధం ఏమిటో చూడాలి. ఇవాళ అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. మహర్షి అంటారు చాలా గొప్ప మాట వాళ్ళు. మీకు మహర్షి ఆయన రచనకి నేను కితాబులు ఇవ్వడమా? అటువంటి రచన చేత మనం పవిత్రులం కావడమే తప్ప, గంగాజలవ కణికా పీత అని శంకరాచార్యులు వారు చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని జీవితాన్ని తరింప చేసుకోవడమే. బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః. పినాకము అంటే పాతి జగదిది పినాకం అని దానికి విత్పత్తి. అది లోకాన్ని రక్షించేది, కేవలం లయం చేసేది కాదు. నేను మీకు ఇందాక మనవి చేశాను కూడా ఆ పినాకం గురించి. ఆయన లోక రక్షణకు కూడా దాన్ని పట్టుకుంటాడు. ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోకాన్ని లయం చేసినప్పుడు నిలబడిన రూపం ఘోర రూపంగా ఎలా ఉంటుందో, అంటే ఆ రూపాన్ని చూడడం ఎవరికి శక్యం కాదు. అంత భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ రూపం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో కష్టపెట్టేవాడు సుఖపెట్టేవాడు అని ఇద్దరు ఉండరు. ఒకడు భయపెట్టేవాడు కాబట్టి ఇప్పుడు ఆ భయపెట్టేవాడి నుంచి పారిపోతే ఒకడు రక్షించేవాడు వాడు ఉంటాడు. వీడు భయపెట్టడానికే ఉంటాడు, వాడు రక్షించేవాడు ఉంటాడు అని ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశన. ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. ఎవడు కష్టాన్ని ఇస్తాడో వాడే కష్టాన్ని తొలగిస్తాడు. కష్టం ఇవ్వడానికి, సుఖం ఇవ్వడానికి, కష్ట సుఖాతీతమైన జ్ఞానం ఇవ్వడానికి, జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వడానికి ఒక్కడే ఉంటాడు, తప్ప ఇంకొకడు ఉండడు సనాతన ధర్మంలో. ఆ ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు అనేకంగా కనపడుతుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరికి అది ఘోర రూపం? ఘోర రూపం ఎవరికంటే ఎదురుగుండా వచ్చేటటువంటి 14,000 మందికైన దుర్నిరీక్షుడు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. అక్కడ అది రుద్రస్వరూపం. ఆ స్వరూపం యొక్క తేజస్సు ముందు వాళ్ళు మడిసిపోవలసిందే. అగ్నిహోత్రంలో పడేటటువంటి మిడతల దండి ఎలా పడిపోతుందో అలా పడిపోతారు తప్ప రుద్ర తేజస్సు ముందు నిలబడడం అనేటటువంటిది ఇక సాధ్యం కాదు. అది లయం చేసేస్తుంది, పడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు రుద్రుడు క్రుద్ధుడై పినాకం పట్టుకుని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి అటువంటి స్వరూపమే మనం చూస్తే మనకి కూడా అలాగే భయం వేస్తుందా? రాముడు కోదండం పట్టుకుని అలా నిలబడినటువంటి రూపాన్ని చూస్తే భయపెడుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా అండి? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి అస్త్రం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయింది, ఇంకా పిండాన్ని చెనకబోతోంది. లోపల ఆ పరీక్షిత్ ఉన్నాడు, ఇంకా శిశువు ఆయన. ఆ లోపల ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క ఆర్తనాదాన్ని తల్లి వింది. విని 5 మామగారులున్నా కాదని వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడింది. అయ్యా నువ్వు నన్ను రక్షించాలి అంది ఆవిడ. ఇప్పుడు రక్షించాలి అంటే ఒక కాలు పైకెత్తి రథంలోకి ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఒక కాలు కింద పెట్టి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమె యొక్క ఆర్తిని, ఆమె యొక్క శరణాగతిని లెక్కలోకి పెట్టుకున్నాడు అంతే. ఇక్కడే ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా బ్రహ్మాస్త్రపు యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడనుకోండి, కళ్ళు ఎగిరిపోతాయి పిండానికి కదండి. అది మధ్యం తినటువంటి మార్తాండ బింబం లాంటి స్వరూపం. అది సహస్ర సూర్యుల పగిది ప్రకాశిస్తుంటుంది. దాన్ని పరీక్షిత్తు చూడలేడు. పరీక్షిత్తు చూసిన రూపం పరమప్రసన్నమైనటువంటి రూపం. అది ససంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. అటువంటి స్వరూపం పరీక్షిత్తు కనపడుతోంది. అబ్బా ఎంత బాగున్నాడో, ఎంత బాగున్నాడో, ఆ పీతాంబరం ఏమిటో, ఎంతందమో ఎంతందమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు. అటువేపుకున్న మూర్తి, మాకు తూర్పుగోదావరిలో ర్యాలీ అని ఒక క్షేత్రం ఉంది, ఆ ర్యాలీలో ఒకవైపు కేశవుడు ఉంటాడు, ఒకవైపు మోహిని ఉంటుంది వెనక్కి. అలా అటువైపుకి ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకోగలిగినటువంటి రుద్రస్వరూపంతో ఆ మూర్తి ఉంది. ఆ మూర్తి బ్రహ్మ తేజస్సును తీసుకుంది.
వెనకమూర్తి, కళ్యాణమూర్తి అయి పరీక్షిత్తికి అలా కనపడింది. అందుకే బయటికి వచ్చినటువంటి పరీక్షిత్ తాతగారైన ధర్మరాజు గారి తొడలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండగా నేను చూసినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడతాడా అని పరీక్షగా చూసినటువంటి కారణం చేత పరీక్షిత్ అని పిలిచారట. ఏకకాలమునందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని మనం ఏంటి పరమశివుడి దగ్గర పూజ చేస్తే మంత్రపుష్పంలో మాట చెప్తూ ఉంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు. కాబట్టి ఆ ఘోర రూపము అఘోర రూపము ఏకకాలంలో ఉంటాయి. ఇప్పుడు 14,000 మందికి ఘోర రూపం తప్ప రామభక్తులకు రాముడు ఎప్పుడూ ఘోర రూపి కాడు, ఎప్పుడూ ఘోర రూపి కాడు. ఆ రూపం మీకు మంగళప్రదంగా ఉంటుంది. ఇలా దాన్ని దర్శనం చేసిన వారు ఒకరు ఉన్నారు, ఎవరో తెలుసా అండి? రామదాసు గారు దర్శనం చేసుకున్నాడు మహానుభావుడు. ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో, పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందం లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది. బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండడండ నిడజంబుల దండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని రచన చేశారాయన. ఆయన భుజములు తాండవం చేస్తాయట. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు. మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్టుగా బాణప్రయోగం జరిగిపోతుందంటే. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆయన ఆర్తజన బాంధవుడు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు అటువంటి వాడు, ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. శివస్వరూపానికి ఉంది తాండవము అన్న మాట శివుడికి సంబంధించింది, లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించింది. భావములు లాస్యము, కదలికలు తాండవము. శివుడు ఆ శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో ఆయన భుజములు అలా కదులుతాయి, అటువంటి తాండవం చేస్తాయి. అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోంచి బాణ పరంపర వచ్చి శత్రువుల మీద పడుతుండగా అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదు అని నేను ఎలా చెప్తానో తెలుసా? బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాదండ డడాండ డాండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. మామూలుగా చెప్పను రామ, పొంగిపోయిన మనస్సుతో 4 వీధుల కూడలిలో ఒక పెద్ద పందిరి కట్టి, పందిరిలో ఒక పెద్ద భేరీ కట్టి నేను ఏనుగెక్కి వచ్చి నిలబడి డామ్ డామ్ డామ్ అని కొడతాను. ఎందుకురా భేరీలు కొడుతున్నావు అని అడుగుతారు నన్ను. అప్పుడు చెప్తాను, రామచంద్రమూర్తిగా భుజతాండవం చేస్తూ బాణప్రయోగం చేసి రాక్షసులను మట్టు పెట్టగలిగినటువంటి వేరొక దైవ స్వరూపము లేదు లేదు లేదు అని చాటి చెప్తాను రామ అన్నాడు. అంటే శత్రువులను మట్టు పెట్టడంలో ఆ ఘోర రూపం అలా ఉంటుంది. అదే ఘోర రూపం ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వారికి అంత మంగళప్రద స్వరూపంగా ఉంటుంది. అందుకు కదండి ఆ ధనస్సు పట్టుకుని ఆ బాణాలు పట్టుకుని అలా ఉంటాడు. ఎక్కడ తేడా ఉంది చెప్పండి నాకు? రామస్వరూపానికి శివస్వరూపానికి ఎక్కడైనా తేడా ఉందని మహర్షి మాట్లాడుతున్నారా? స్పష్టంగా చెప్తున్నారు, శివుడు కేశవుడు ఒక్కరే. ఆ పరమాత్మ ఆ తత్వాన్ని ఆ సమయానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కలెక్టర్ గారే ఓ కోటు వేసుకుని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా కూర్చొని ఫైర్ అంటాడు అంతే, లేకపోతే ఒక తీర్పు ఇచ్చేస్తాడు. కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ గా కూర్చుంటే ఆ కలెక్టర్ గారే కారు దిగో ఆఫీసులోకి వచ్చి కొన్ని ఫైల్స్ సీల్ చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు అంతే. ఆఫీస్ సీల్ చేసి పరిచయం, ఆయనకు అధికారం ఉంది. మెజిస్టీరియల్ పవర్స్ ఆయన్ని వెన్నంటి ఉంటాయి, ఆయనతోనే ఉంటాయి. మెజిస్టీరియల్ పవర్స్ కలెక్టర్ ఆఫీస్లోనో కలెక్టర్ గారి కారులోనూ ఉండరు, ఆయనంటే ఉంటాయి. అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఎప్పుడు ఘోర అఘోర రూపములు వెన్నంటే ఉంటాయి. శత్రువులకి ఘోర రూపం, ఆయన ఆశ్రయించిన వాళ్ళకి అఘోర రూపం, మంగళప్రద రూపం. అది రుద్రస్వరూపమైనా అంతే, కేశవస్వరూపమైనా అంతే, ఇద్దరి స్వరూపం అలాగే ఉంటుంది. తత్వం తెలిస్తే ఉండే మాట అలా ఉంటుంది. తత్వం తెలియకపోతే భేదాలు కనబడతాయి. విష్ణువు వేరే ఉన్నాడు, శివుడు వేరే ఉన్నాడు, ఈయనోడు ఉన్నాడు, ఆయనోడు ఉన్నాడు, ఇన్ని మాటలు వస్తాయి. అసలు తత్వం అర్థమైతే ఇన్ని మాటలు రావు. కుర్తాలాల్చి వేసుకున్న నాకుడికే, పంచ కొట్టుకున్న నాకుడికే, ధావళి కట్టుకున్న నాకుడికే, తువ్వాలు కట్టుకున్న నాకుడికే. తువ్వాలు కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు నేను కొట్టేసి, ధావళి కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు వాళ్ళమ్మ కొట్టేసి, కుర్తాలాల్చి వేసుకోలేదు పంచ కట్టుకున్నావని వాళ్ళ తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఊడే. ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో తిడితే నువ్వు తిట్టే తిట్లు ఆయనకి.

పూజలు ఆయనకి పూజ చేసామని సంతోషించాలా, ఇంకో రూపాన్ని చూసి తిడుతున్నావని ఆయన బాధపడాలా, నీకు నీకు ఇంకా తగినంత పరిణితి రాలేదని ఈశ్వరుడు అనుగ్రహించి భారతీతీర్థస్వామి చెప్పినట్టు పరిణితి కటాక్షించుగాక. కాబట్టి ఇది మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క ప్రతిపాదన రామాయణంలో అభేధ తత్వాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సేనానాయకులు పడిపోయారు, కరుడు మాత్రం పెద్ద శరీరంతో రామచంద్రమూర్తి మీదకొచ్చి పడిపోతుంటే ఆ రెండు చేతులు బాణముల యొక్క ప్రయోగం చేత తెగిపోయేటట్టుగా కొట్టేశారు. ఏర్లు ప్రవహించినట్టు నెత్తురు కారిపోతూ ఆయన ఇంకా ఏదో యుద్ధం చేయడం కోసమని వచ్చి రాముడి మీద పడిపోతుండగా కొద్దిగా వ్యవధానం కోసం, అంటే ఆ వింటినారిని సవరించుకోవడం, వింటినారి ఆకర్ణాంతం లాగడం కోసం, బాణం ఎక్కువ పెట్టడానికి చోటు కోసమని రెండు అడుగులు వెనక్కి వేశాడు రాముడు. దాన్ని అపసర్పణము అంటారు ధనుర్విద్యలో. ఎందుకంటే ధనస్సు పట్టుకున్నవాడు అడుగులు వెనక్కి వేయకూడదు, వీరోచితమైన తేజస్సు ఉన్నవాడు. రాముడి మీద ఇదొక నింద మోపారు, కరుడితో యుద్ధం చేసేటప్పుడు రెండు అడుగులు వెనక్కి వేశాడు రాముడు, ధర్మం తప్పాడు అని. అలా ధర్మం తప్పాడో లేదో చెప్పడానికే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యదీ పౌరు చైచా ప్రతిద్వందశ్చరయినం దహిరావినం అన్నాడు లక్ష్మణుడు పడిపోయాడంతే ఇంద్రజిత్. కాబట్టి ఆయన ధర్మం తప్పలేదు, రెండడుగులు చోటు కోసం వెనక్కి వేశాడు. కాబట్టి వేసి ఆ కరుణ్ణి కూడా సంహరించాడు. 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. ఎంతసేపట్లోనో తెలుసా అండి? ఏనుగుల యొక్క కుంభస్థలాలు, చీల్చివేయబడినటువంటి గుర్రాల యొక్క శరీరాలు, తెగిపోయినటువంటి తలకాయలు, ఊడిపోయిన కాళ్ళు చేతులు, గుండెల్లో గుచ్చుకున్న బాణాలతో నిత్తుటి ప్రవాహంలో 14,000 మంది నేలబడిపోయి ఉన్నారు భగ్నమైన రథాలతో. ఎంతసేపట్లో కొట్టాడటో తెలుసా అండి? 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టాడు. ఇది రామచంద్రమూర్తి యొక్క వీరోచిత కార్యం అంటే, ఆయన బాహుబలం అంటే అంత గొప్పది. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపితే పైన నిలబడిన వాళ్ళందరూ పొంగిపోయారు. మధ్యలో ఒక్కసారి కరుడు మాత్రం ఆయన ధనస్సు ఎరగొట్టగలిగాడు. వెంటనే విష్ణుచాపాన్ని తీసుకుని చేతపట్టి సంహారం చేశారు. అగస్త్యుడు కావలసినవన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే, గురువులు త్రికాల వేదులు, ఎక్కడికి వెళ్ళినా వాడికి వచ్చే ఉపద్రవాల నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సంభారములను గురువు సమకూర్చి పంపిస్తారు. కాబట్టి అగస్త్యుడు అన్ని సిద్ధం చేసే పంపించారు. కాబట్టి ఇప్పుడు అలా ఒంటికి దెబ్బలు తగిలి నెత్తురు ఓడుతోందిట రామచంద్రమూర్తి శరీరం. మరి వాళ్ళు కూడా కొంత బాణప్రయోగం చేస్తారు కదండి. 14,000 మంది ప్రయోగించిన ఆయుధములను ఆకాశంలోనే విరగొట్టారు ఆయన. అసలు వచ్చి మీద పడకుండా అయినా కొన్ని బాణాలు వచ్చాయి, ఆయనకి తగిలాయి. ఆయన కవచాన్ని కూడా బదలగొట్టాడు కరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒంట్లోంచి నెత్తురు కారుతోంది. వీరపత్నికి అదొక సంతోషం. తన భర్త అంత గొప్ప యుద్ధం

0: FM 90.4.
1: వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం,

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్ళతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా

0: రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది, కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
1: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది, కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలను బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయమీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది, కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలీవియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలని ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
0: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
2: వేరుశనగలని రోజులో చాలా సార్లు కలిగి పెడుతుండాలి, అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
0: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది, అప్పుడు అది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజి మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
1: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలీని పరిచితే ఉత్పాదన కింద పడదు, జాలీని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
3: మెయిన్ థింగ్.

0: ఉత్పాదనని డ్రయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగానూ శుభ్రంగానూ ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది, డ్రయర్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గానీ పీటల మీద గానీ నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడు చేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను
0: మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు, అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది, ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి, ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

0: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంత మాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయలని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గాని గోడలకి గాని తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకు ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది. అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళైతే మనం తెలుసుకోబోయే టాపిక్, మంచి మనసుకు 10 మంచి సూత్రాలు చెప్పారు సైకియాట్రిస్ట్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటారు. ప్రతి వ్యక్తి తండ్రిగాను, కొడుకు కూతురుగాను, భార్య భర్తగాను, స్నేహితుడిగాను తమ తమ విధులు నెరవేర్చాల్సిందే. ప్రతి మనిషి జీవితంలో ఇంకా పైకెదగాలని, ఎంతో సాధించాలని అనుకోవడంలో అస్సలు తప్పులేదు. తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మన శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బు చేస్తుంది. శరీర గాయం మాన్పడం కొంత సులభమే కానీ మనసు గాయాన్ని మాన్పడం అనుకున్నంత సులభమైతే కాకపోవచ్చు. మరి మన మనసును హెల్దీగా ఉంచుకోవడానికి 10 మంచి సూత్రాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు. మరి అవన్నీ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సూత్రాలు పాటిస్తే ప్రతి వ్యక్తి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చట. అందులో మొదటిది, కష్ట సుఖాలు కావడి కుండల్లాంటివి, జీవితం అంతా సుఖాలే ఉండాలి, కష్టాలు అస్సలు రాకూడదు అని ఎవరైనా అనుకుంటే అది వారి అవివేకమే. కష్టాలు వచ్చేది మనుషులకే కానీ మానవులకు మాత్రం కాదుగా. ఈరోజు ఒక కష్టాన్ని అధిగమిస్తే రేపు ఇంకొకటి రావచ్చు. అలా బ్రతికినంతకాలం ఏదో ఒక సమస్య మనిషికి తప్పనే తప్పదు. ప్రతి ఒక్కరూ కష్ట సుఖాల మిశ్రమంతో జీవించేదానికి అలవాటు పడిపోవాలి. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు మనోనిర్భరం కోల్పోకూడదు, వాటికి పరిష్కారం ఆలోచించాలి. సమస్య పరిష్కారానికి తగిన మార్గం కనుక్కోవాలి. మన మనసులోని బాధను కావలసిన వారికి చెప్పుకోవడంతో మనకు సగం బాధ తీరుతుందన్న విషయం అనుభవపూర్వకంగా అందరూ ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇకపోతే రెండోది, మన దినచర్యలో ప్రతీదీ ఆలోచించి ప్లాన్ చేసుకుని చేస్తే టెన్షన్ అస్సలు ఉండదు. అవసరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి అనవసరమైన వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఒక పని సరిగ్గా చేసినప్పుడు కలిగే ఉల్లాసం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం మనిషిని ఇంకా ధైర్యంగా ముందుకు సాగేలా చేస్తాయి. హడావిడిగా ప్లాన్ లేకుండా పనులు చేయడం వల్ల మన మీద మనకే నమ్మకం పోవచ్చు. ఇకపోతే కుటుంబ సంతోషం మానసిక ఆరోగ్యానికి మూలం అనే సూక్తిని అస్సలు మరవకూడదు. పరస్పర అవగాహన, నమ్మకం, సామరస్యం చాలా ముఖ్యం అందరికీ. ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు, పోట్లాటలు కుటుంబ వాతావరణాన్ని పాడు చేసి అందరినీ మానసికంగా బలహీనంగా తయారు చేసేస్తాయి. ఏదైనా నచ్చకపోతే మనసు విప్పి మంచితనంగా నచ్చ చెప్పాలే తప్ప అయిన దానికి కాందానికి పోట్లాడటం అస్సలు మంచిది కాదు. మరి ఇలాంటి మరిన్ని సూత్రాలు తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అది వినేద్దాం లిజనర్స్, స్టే ట్యూన్డ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, మంచి సాంగతి వినేసాం కదా. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ప్రతి మనిషికి కొన్ని మంచి చెడ్డలు, కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఇలా ఉంటూనే ఉంటాయి. మన నెగటివ్ పాయింట్స్ ను వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ పాజిటివ్ పాయింట్స్ ను పెంపొందించుకుని జీవితంలో ముందుకు సాగాలి. మన శక్తికి మించిన పనులను నెత్తిన వేసుకోవడం వల్ల, అర్హతకు మించిన వాటిని అర్రులు చాచడం వల్ల ఎదురుడెబ్బలు తగిలి నిరాశ నిస్పృహలకు లోను కాక తప్పదు. మంచి స్నేహితులు మనకు టానిక్ లాంటి వాళ్ళండి. ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా సరే, అధికారం ఉన్నా సరే, స్నేహితులు లేకపోతే ఆ జీవితం వ్యర్థమనే చెప్తారు. మన అభిరుచుల మేరకు

ఆత్మీయుల్ని, స్నేహితుల్ని సంపాదించుకోవాలి. మన కష్ట సుఖాలు వారితో పంచుకోవడం వల్ల మనసు ఎంతో తేలిక పడుతుంది. ఏదైనా ఆపద వస్తే నాకు ప్రాణమిచ్చే స్నేహితులున్నారు అన్న భావన మనసులో ఎంతో ఊరటని కలిగిస్తుంది. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది. శరీర ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. శరీరం బలహీన పడిపోతే మనసు కూడా బలహీన పడిపోతుంది. ప్రతి వ్యక్తి శరీర ఆరోగ్యానికి ఏదో ఒక వ్యాయామము, నడకో లేదా ఆటలు ఆడటం లేదా డాన్స్ చేయడం ఇలాంటివన్నీ అవసరం. మనసు బాగలేదని బాధలు మర్చిపోవాలని మద్యపానం చేయడం, మత్తు మందులకు అలవాటు పడిపోవడం, కొత్తలో ఇవన్నీ ఏదో మత్తు సుఖంగా అనిపించినా సరే పోను పోను అది ఒక అలవాటుగా మారి వాటికి బానిసలై జీవితం దుర్భరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మానసిక ఆరోగ్యం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదండి. సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. మంచి మనసుకు 10 మంచి సూత్రాల్లో 8వ సూత్రం తెలుసుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సూక్తి అస్సలు మరవకూడదు. అనవసరంగా మాట్లాడడం, వాదించడం, గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టపోయేది మనమే కానీ వేరొకరు కాదు. అనవసరమైన విషయాలన్నిటిలోనూ తలదూర్చి తలనొప్పి తెచ్చుకోవడం వివేకమైన పని కాదు. లేనిపోని ఆర్భాటాలకు గొప్పలకు పోతే తర్వాత మెంటల్గా అప్సెట్ కాక అస్సలు తప్పదు. ఇకపోతే ప్రతిదినం పని ఒత్తిడులలో మునిగి తేలుతున్న ప్రతి వ్యక్తికి కొంత రిలాక్సేషన్ అయితే అవసరం అండి. వారి వారి ఇష్టాన్ని బట్టి సంగీతము, సాహిత్యము, వ్యాయామము, ఆటలు, పాటలు, యోగాసనాలు, ప్రార్థన చేసుకోవడం ఇలాంటివన్నీ శరీరానికే కాక మనసుకు కూడా ఉల్లాసం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ సరదా

సరదాగా పిక్నిక్లకు, పార్టీలకు, విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనసుకు కావలసినంత రిలీఫ్ అయితే వస్తుంది. ప్రతి మనిషి అంతా నాకే సొంతం అన్న స్వార్థ చింతను వీడి తనకు చేతనైనంత వరకు ఎదుటి వారికి సహాయపడడానికి కృషి చేయాలి. పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడం వల్ల వచ్చే మానసిక తృప్తి, ఆనందాలే మనసుకు నిజమైన టానిక్లు. ప్రతి వ్యక్తి మంచి మనసుతో ఉంటూ ఎదుటి వారిలోని మంచిని అభినందించడం, చెడును పట్టించుకోక వదిలిపెట్టడం వల్ల మానసికంగా ఉన్నతుడవుతాడు. మన మంచి మనసే మనకు శ్రీరామ రక్ష అంటారు పెద్దలు. ప్రతి వ్యక్తి తన మాటల ద్వారా, చేతల ద్వారా మనసున్న మనిషిగా పేరు తెచ్చుకోవడానికి కృషి చేయాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా, ప్రశాంతంగా ఉండడమే కాకుండా సమాజము, అలాగే దేశం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ మనకు తెలియజేసింది అయితే డాక్టర్ ఇండ్లా విశాల్ రెడ్డి గారు. ఆయన ఒక చీఫ్ సైకియాట్రిస్ట్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, మంచి మనసుకు 10 మంచి సూత్రాలు. ఇదండి ఇవాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేపర్

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: శ్రోతలకు నమస్కారం. లిజనర్స్, మీ అందరికీ ఎన్నెన్నో మంచి మాటలతో మిమ్మల్ని సరైన సన్మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది మన్రెడి విష్ణు 90.4.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో ఒక సూక్తిని విందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, కన్న తండ్రి ఉపనయం చేసినవాడు, విద్య గరిపినవాడు, అన్నము పెట్టిన ఆతడు, భయం ముడిపినవాడు, ఈ ఐదుగురును తండ్రులని చెప్పబడుచున్నారు.

ఈ శ్లోకం యొక్క అర్థం, 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు అధిక గౌరవార్హుడు, 100 గురు ఆచార్యుల కంటే తండ్రి కంటే 1000 రెట్లు తల్లి పూజనీయులు అని చెప్పునదే ఈ సూక్తి.

ఈ శ్లోకం యొక్క అర్థం, వసంత ఋతువే చెట్లకు యవ్వనమిస్తుంది, పురుషులకు ధనమే యవ్వనాన్ని కూర్చుతుంది, స్త్రీలకు సౌభాగ్యమే యవ్వనదాయకం, పండితులకు విద్యయే యవ్వన శోభను ఇస్తుంది అని తెలియజేసేటువంటి ఈ సూక్తిని విన్నారు కదండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఈ శ్లోకం యొక్క అర్థం, జ్ఞానము పెన్నిధి వంటిది. అది జ్ఞాతులు వంచించి తీసుకోవడానికి వీలులేనిది. దొంగలు అపహరించలేనిది. దానము చేసినా తరుగలేనిది. అది ఒక అనర్ఘరత్నం అని చెప్పునదే ఈ సూక్తి యొక్క అర్థం.

0: అర్థం, గుణపముతో నూయి త్రవ్వి మానవులు భూమి నుంచి మంచినీటిని పొందినట్లుగానే శిష్యుడు శుశ్రూష చేసి గురువు వద్ద నుంచి విద్యలను పొందుతున్నాడు అని చెప్పునదే ఈ సూక్తి యొక్క అర్థం.
1: రూపయౌవన సంపన్నా విసు

ఈ శ్లోకం యొక్క అర్థం, రూప యవ్వన సంపన్నులైనను ఉత్తమ కులములో పుట్టిన వారైనా విద్య లేనివారు శోభించరు. మోదుగ పువ్వు ఎంత బాగా ఉండినా వాసన లేనందువల్ల అది నిష్ప్రయోజనం అగుటలేదా అని చెప్పునదే ఈ సూక్తి యొక్క అర్థం.

0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.
2: లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ఇప్పుడు ఒక సూక్తిని విందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, మానవులకు విద్యయే సౌందర్యం, అదియే గుప్తధనం, చదువే కీర్తిని, సుఖమును, భోగమును కలిగించును, విద్యయే గురువులకు గురువైనది. విదేశమునకు పోయినప్పుడు విద్యయే బంధువు, అదియే మరొక కన్ను వంటిది. రాజసభలలో పూజార్హత విద్యకేగాని ధనమునకు కాదు. ఇంతటి శ్రేష్టమైన విద్యలేని నరుడు వింత పశువు మాత్రమే అని ఈ శ్లోకం మనందరికీ వివరించుచున్నది.

అనగా దీని యొక్క అర్థం ఆహార, నిద్ర, భయ, మైథునములు నాలుగును ప్రాణిధర్మాలు. ఇవి జంతుకోటికి మానవులకు సమానములే. ఇక విశేషమేమిటంటే మానవులకు జ్ఞానమనేదొక్కటే అధికం. జ్ఞానములేని మానవులు పశువులతో సమానులే కాని భిన్నులు కారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో సూక్తులు వింటున్నారు కదండి, ఇప్పుడు మరొకటి తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, విద్యతో సమానమైన బంధువు, అనారోగ్యమును పోలిన శత్రువు, సంతానమును పోలిన స్నేహితులు, దైవమును పోలిన బలమున్నూ లేవు అని తెలుపటియే ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం పాండిత్యము రాజరికము వీటిని పోల్చుటకు వీలులేదు. రాజు స్వదేశమందే పూజనీయుడు, కాని పండితుడు లోకములో ఎక్కడికి వెళ్లినా పూజింపబడును అని చెప్పుటయే ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, క్షణ క్షణము విద్యను, కణ కణము ధనమును సంపాదించాలి. ఒక్క క్షణమైన వ్యర్థపుచ్చిన విద్య ఎక్కడిది, కణమునైనను విడిచినచో ధనం ఎట్లు ప్రోగును అని చెప్పటమే ఈ సూక్తి యొక్క అర్థం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: శ్రోతలు ఇంతవరకు ఎన్నెన్నో మంచి అంశాలను తెలియజేసేటువంటి ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు కదండి. తిరిగి రేపటి సూక్తి సుధ కార్యక్రమంతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్

50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని గ్రామ సచివాలయం పాఠం వింటారు.
2: నమస్కారం అండి సర్పంచ్ గారు, ఎక్కడి నుండి నడిచొస్తున్నారు?
3: మరెక్కడి నుండి అయ్యా సత్యం, పంచాయతీకి వెళ్ళొస్తున్నా. ఇక పదవీ కాలం ముగుస్తుందిగా.
2: అప్పుడే 5 సంవత్సరాలైందా? అయ్యో, మళ్ళా ఎలక్షన్లు హడావిడి మొదలవుతాయన్నమాట, ఏమంటారు?
3: షరా మామూలేగా సత్యం, ఈసారి నాకు అవకాశం లేదులే. ఈ హడావుడి అది ఇక ఉండవులే.
2: అదేమిటండి, మీరు లేకుండా ఎలా?
3: తప్పదు మరి, పంచాయతీ ఎన్నికలనేవి ఎన్నికల చట్టం ప్రకారం జరగవలసిందేగా.
2: ఈ విధంగా గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసిన మీకు ఎదురేలేదండి.
3: సర్పంచ్గా నా బాధ్యత గ్రామాన్ని అభివృద్ధి చేయాలిగా. ప్రజలకు పదవిలో ఉండగా చేసినవేనయ్యా మనకి మిగులు.
2: అంతే కదండి, అలా మీరు మన గ్రామం అనుకుని అనేక అభివృద్ధి పనులు చేయబట్టేగా మీ గురించి గ్రామమంతా మంచి వ్యక్తి, మంచి సర్పంచ్గా చెప్పుకుంటున్నారు. పదవి లేకపోయినా సర్పంచ్ గారు, మీ కీర్తి శాశ్వతమేనండి.
3: అంతా మీ అభిమానం సత్యం గారు, ఇక ఉంటానండి.
2: మంచిదండి.
4: జానకి, జానకి.
2: అమ్మా జానకి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను.
4: ఎవరు? నువ్వా? కల్పన, రారా, ఏంటి విశేషాలు? జానకి, 15 ఆటల పోటీల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలున్నాయిగా, దానిలో నువ్వు పాల్గొంటున్నావా?
5: పాల్గొంటున్నా. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ గురించే కదా?
4: అవును, పంచాయతీ రాజ్యం గురించి రాయాలి. ఆ పోటీల్లో నేను పాల్గొనాలనుకుంటున్నా.
5: నీకు తెలుసా? మరి నాకు చెప్తావా?
4: జానకి, ఎవరో మీ ఇంటి దగ్గరకు వచ్చారు చూడు, మీ నాన్నగారు లోపలికి తీసుకొస్తున్నారు.
5: ఎవరొస్తున్నారు? చూస్తానుండు. అవునవును, మా మామయ్య. అమ్మా, మామయ్య వచ్చారే.
6: రా జానకి, లారా.
5: నాకేం తెచ్చావు మామయ్య?
6: ఇవిగో ఈ పూలు పళ్ళు, ఇవన్నీ నీ గురించేనమ్మా.
2: బావా, దానికి తిండి తినటానికి ఏమీ అక్కర్లేదు. ఇగో ఈ పుస్తకాలు చాలు.
6: జానకి పుస్తకాలు కూడా తెచ్చాను.
5: ఏం పుస్తకాలు తెచ్చావు మామయ్య?
6: 6వ తరగతికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసరచన పుస్తకాలు కూడా తెచ్చాను. ఇవిగో తీసుకో, ఈ వ్యాసాల పుస్తకంలో చాలా వ్యాసాలున్నాయమ్మా.
5: మామయ్య, దీనిలో గ్రామ పంచాయతీ గురించి ఉంటుందా?
6: ఎందుకమ్మా, గ్రామ పంచాయతీ గురించి వివరాలు నీకు?
4: అంకుల్, మా పాఠశాలలో 15 ఆటల పోటీల్లో గ్రామ పంచాయతీ గురించి వ్యాసరచన, వక్తృత్వ పోటీలున్నాయి.
6: నేను కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని విషయాలు పుస్తకంలో చూడండి.
5: అయితే చెప్పు మామయ్య.
6: ప్రతి గ్రామానికి పంచాయతీ ఉంటుంది, అది కూడా గ్రామ జనాభాపై ఆధారపడి ఉంటుంది.
4: అంటే అన్ని గ్రామాలకు పంచాయతీ ఉండదా అండి?
6: 300లోపు జనాభా ఉంటే ఆ గ్రామంలో పంచాయతీ ఉండదు.
4: మరి ఎలా?
6: మరీ తక్కువగా అంటే 300లోపు జనాభా ఉంటే పక్క గ్రామంతో కలిపి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఇటువంటి గ్రామాలనే శివారు గ్రామం అంటారు.

0: ప్రతి గ్రామాన్ని ముందుగా వార్డులుగా విభజిస్తారు. జానకి, జనాభాను బట్టేగా మనం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం.
1: అవును మామయ్య.
0: ఆ జనాభా ప్రకారమే గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు.
1: మామయ్య, వార్డుకి ఒక సభ్యుడు కదా?
0: ఆ అవును జానకి. అయితే అన్ని పంచాయతీల్లోనూ ఇంతమంది సభ్యులు ఉండరు. జనాభా ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది సభ్యులు, తక్కువగా ఉంటే తక్కువ మంది సభ్యులు ఉంటారు. ఏమిటి, మీ స్నేహితురాలు కల్పనేదో రాసుకుంటోంది?
1: ఏం లేదంకుల్, మీరు చెప్పిన విషయాలే రాసుకుంటున్నా.
0: వెరీ గుడ్. ఇంకా చాలా విషయాలు చెప్తాను, రాసుకుంటావామా?
1: తప్పనిసరిగా అంకుల్.
0: గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరే కదా?
1: అవునంకుల్.
0: గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లందరూ రహస్య ఓటింగ్ పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులు కూడా 21 సంవత్సరాలు నిండిన వారే పోటీ చేయడానికి అర్హులన్నమాట. షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి జనాభా నిష్పత్తి ప్రకారం సభ్యులుగా అవకాశం కల్పిస్తారు.
1: వీరందరూ ముఖ్యమంత్రిలానే 5 సంవత్సరాలే పదవిలో ఉంటారా?
0: అవునమ్మా, వీరంతా 5 సంవత్సరాలే పదవిలో ఉంటారు.
1: ఈ సభ్యుల్లోని వారిని సర్పంచ్గా ఎన్నుకుంటారా?
0: ఆహా, కాదు కాదు. సర్పంచ్ అభ్యర్థిని పూర్వం సభ్యుల్లో వారినే ఎన్నుకునేవారు. సర్పంచ్ అభ్యర్థిని కూడా ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిలో ప్రజలే ఎన్నుకుంటున్నారిప్పుడు.
1: ఎన్నికైన తర్వాత ఎప్పుడైనా ఏదైనా కారణం చేత వారు పదవుల నుండి తప్పుకోవచ్చా మామయ్య?
0: ఓ, ఎప్పుడైనా ఏ కారణం చేతైనా వారు వారి పదవులకు రాజీనామా చేయొచ్చు.
1: మరి సర్పంచ్ రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలుంటాయా మామయ్య?
0: లేదు లేదు, సర్పంచ్ రాజీనామా చేస్తే ఉప సర్పంచే బాధ్యతలు స్వీకరిస్తారు.
1: అంకుల్, మరి సర్పంచ్ ఏ పనులు నిర్వహిస్తారు?
0: చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. సర్పంచ్ కు మన రాజ్యాంగం చాలా అధికారాలు అందజేసింది. గ్రామ సర్పంచ్ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. పంచాయతీ పరిధిలోని ప్రతి అధికారుల నుండి పంచాయతీ సమాచారాన్ని సేకరిస్తారు. పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. సభ్యుల అర్హతలను జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేస్తారు.
1: అంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకు అన్ని సేవలు ఇవన్నీ చేస్తారా మామయ్య?
0: అవునవును, కానీ ప్రభుత్వం తరఫున ప్రతి గ్రామ పంచాయతీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకరుంటారు. ఆయన సర్పంచ్, సభ్యులు చేసిన తీర్మానాలను అమలు చేయడం, సలహాలు ఇవ్వడం చేస్తారన్నమాట.
1: గ్రామ పంచాయతీ ఏ పనులు చేపిస్తుంది?
0: జానకి, మీది గ్రామమా లేక పట్టణమా?
1: గ్రామమే మామయ్య, చిన్న ఊరేగా అలాడిగావేమిటి.
0: మరి మీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఉందా?
1: ఉంది.
0: అయితే మీ గ్రామ పంచాయతీ ఏ పనులు చేస్తుందో నువ్వు చెప్పు.
1: నేను చెప్తానంకుల్. రోజు రోడ్లు ఊడుస్తారు, వీధి లైట్లు వేస్తారు, డ్రైనేజీలు తవ్వుతారు, ఇంతే. ఇవన్నీ కింది తరగతుల్లో నేర్చుకుందాం.
2: అబ్బా వాసన మామయ్య, మురికి కాలువ.
0: నిజమే చాచా, చాలా వాసనగా ఉంది. మీరు ఎలా భరిస్తున్నారమ్మా?
3: ఏమిటి బాబా చీచి అంటున్నావు? ఆ మురికి కాలువ, దానికి అటు దారి లేక అక్కడే ఆగిపోయింది, అందువల్లే ఈ వాసనంతా కూడాను. తప్పదు బావా, ఏం చేస్తాం.
0: మరి అటుగా డ్రైన్ లేదా?
2: మామయ్య, ఇక్కడి వరకు మన సరిహద్దు, అక్కడ ఇల్లు లేవు, ఎవరు కడతారు అక్కడ డ్రైను?
0: అదే జానకి చెప్పొచ్చేది. గ్రామంలో కొన్ని పనులు అందరికీ సంబంధించినవి, అలాంటి వాటిని గ్రామ పంచాయతీ చేస్తుంది.
2: ఏమిటి మామయ్య అవి? ఇలాంటి డ్రైన్లు శుభ్రం చేయడమా?
0: ఇటువంటి ప్రదేశాల్లో మురికి కాలువ నిర్మించి గ్రామానికి దూరంగా కాలువను తీసుకెళ్లడం, రోడ్లు వేయడం, పంచాయతీ భవనాలు నిర్మించడం. నేను కాదు గాని, మీరు చెప్పండి, గ్రామంలో అందరికి సంబంధించినవి ఏమున్నాయి?
1: అంకుల్, మా గ్రామంలో పార్క్, దేవాలయం, పాఠశాల, బ్యాంక్, హాస్పిటల్, చెరువు, ఇవన్నీ ఉన్నాయి అంకుల్.
0: మరి పాఠశాలను నిర్వహించేదెవరు?
1: మా టీచర్లు అంకుల్.
0: మరి దేవాలయ నిర్వహణ పనులు ఎవరు చూస్తారు చెప్పు.
1: అది నేను చెప్తా మామయ్య.
0: చెప్పు జానకి.
1: పూజారి గారు. నవ్వుతావేమిటి మామయ్య?
0: పూజారి గారు పూజలు నిర్వహిస్తారమ్మా. దేవాలయానికి కావలసిన అభివృద్ధి పనులు ఆ దేవాలయ కమిటీ వారు నిర్వహిస్తారు.
1: నాకు తెలియదు మామయ్య. సర్లే, మరి పార్కు ఎవరు?
0: అదే అదే అదే చెప్తున్నాను, పార్కును గ్రామ పంచాయతీ వారు నిర్వహిస్తారు. చూడు జానకి, మీ ఇంటి ఎదురుగా ఉన్న వీధి లైట్ ఎవరిది?
1: అది మాది కాదులే.
0: మరి ఎదురింటి వాళ్ళదా?
1: కాదు, ఎవరిది కాదు.
0: ఆ లైట్ పాడైందనుకో, ఎవరు కొత్తది తెచ్చి బిగిస్తారు?

0: ఒక అబ్బాయి వచ్చి బిగిస్తాడు, ఒకసారి నేను చూసా.
1: ఆ అబ్బాయి గ్రామ పంచాయతీకి చెందినవాడు. ఆ వీధి లైట్లు వెలిగించే బాధ్యత పంచాయతీ వారిదే.
0: అయితే అంకుల్, వీధి లైట్లు వేయడం, డ్రైన్లు కట్టించడం, వీధి రోడ్లు వేయించడం పంచాయతీ వారు చేసే పనులు అవునా?
1: ఆ అవును, ఇవే కాకుండా ఇంకా చాలా పనులు పంచాయతీ చేస్తుంది. జానకి, ఆ కుళాయి నుండి నీళ్లు వస్తున్నాయి కదా, ఇంతకీ ఎవరు విప్పారు ఆ కుళాయి?
0: ఎవరు విప్పడం ఏంటి అంకుల్, ఆ కుళాయిలో ఉదయం సాయంత్రం నీళ్లు వస్తాయి అంతే.
1: ఎవరు విప్పకుండా ఎలా వస్తున్నాయి?
0: నిజమే మామయ్య, ఎలా వస్తున్నాయి? ఓ తెలిసింది, మా ఊళ్ళో వాటర్ ట్యాంక్ ఉంది, దాని నుండి వస్తాయి.
1: ఎవరిది ఆ వాటర్ ట్యాంక్?
0: మా ఊరిది.
1: మీ ఊరిదే, సరే. మరి ఆ ట్యాంక్ లో నీళ్ళెవరు నింపుతారు?
0: మోటార్ వేస్తే అదే నిండుతుంది.
1: అదే, ఎవరు వేస్తారు మోటారు అని అడుగుతున్నాను.
0: నిజమే అంకుల్, ఎవరు వేస్తారు? అది మాది కాదు, జానకి వాళ్ళది కాదు, ఎవరిదబ్బా? ఓ తెలిసింది, ఇది గ్రామంలో అందరిది కదా, కాబట్టి పంచాయతీదే. అయితే ఈ కుళాయి నీళ్లు పంచాయతీ వారే పంపిస్తున్నారన్నమాట.
1: గ్రామంలో మంచినీటి సరఫరా కుళాయిల ద్వారా గ్రామ పంచాయతీనే సరఫరా చేస్తుంది. అవునమ్మా, మీకు ఈ విషయం తెలుసా? గ్రామంలో ఎవరైనా పుట్టిన వెంటనే గ్రామ పంచాయతీలో నమోదు చేయించాలి. అదే కాకుండా ఎవరైనా చనిపోయిన వెంటనే కూడా గ్రామ పంచాయతీ వారికి సమాచారం ఇవ్వాలి.
0: అంకుల్, పంచాయతీ వద్ద జనన మరణాల నమోదు అని బోర్డు ఉంది, అదేనా అంకుల్?
1: అవును, అదేనమ్మా. జనాభా వివరాల కొరకు ఈ రెండు పనులు గ్రామంలో ప్రతి వ్యక్తి విధిగా పంచాయతీకి తెలపాలి. మరి ఇంకేమైనా బోర్డులు పంచాయతీలో ఉన్నాయా?
0: గ్రామ సచివాలయం, జనాభా వివరాల పట్టిక, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, బిల్ కలెక్టర్, గ్రామ సభ్యుల వివరాలు, ఇంకా సమాచార హక్కుకి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయంకుల్.
1: చాలా చక్కగా చెప్పావు. గ్రామ పంచాయతీనే ప్రస్తుతం గ్రామ సచివాలయంగా పేరు మార్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను గ్రామ కార్యదర్శిగా పేరు మార్చారు. పంచాయతీలో గ్రామ జనాభా వివరాలు అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, అక్షరాస్యులు, నిరక్షరాస్యుల వివరాలు కూడా ఉంటాయి. బిల్ కలెక్టరు గ్రామంలో ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేస్తారు.
0: మామయ్య, పంచాయతీ వాళ్ళు ఇంకా ఏ పనులు చేస్తారు?
1: పంచాయతీ వాళ్ళు పశువుల శాలలు, ఆరోగ్య కేంద్రాలు, మరుగుదొడ్లు, శ్మశానాలు, వీటిని కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా పంచాయతీనే నిర్వహిస్తుంది.
0: ఇంకా ఏ పనులు చేస్తారో చెప్పు మామయ్య.
1: ధర్మశాలలు, విశ్రాంతి భవనాలు, గ్రంథాలయాలు, రోడ్ల పక్కన చెట్లు నాటడం, అనాథలకు సహాయపడటం, అంటురోగాలు రాకుండా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చూడటం, పాఠశాలలకు కావలసిన వసతి కల్పించటం, ప్రభుత్వ విషయాలు, పథకాలు ప్రజలకు తెలియజెప్పటం, ఇవన్నీ పంచాయతీయే నిర్వహిస్తుంది.
0: అంకుల్, ఇవన్నీ చేయాలంటే చాలా డబ్బులు అవసరం కదా, ఎలా?
1: పంచాయతీ అనేక రకాల పన్నులు వసూలు చేస్తుంది. ఇంటి పన్ను, ఆస్తుల బదిలీ పన్ను, వాహన పన్ను, వృత్తి పన్ను, ప్రకటనలపై పన్ను, భూమి శిస్తు, దుకాణాలపై పన్ను, నీటి పన్ను, ఇలా అనేక రకాల పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని పొందుతుంది.
0: ఈ డబ్బులే చాలా మామయ్య పంచాయతీకి.
1: ఇవే కాకుండా ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలపై వచ్చే ఆదాయం, పంచాయతీకి ఉండే కొన్ని ఆస్తులపై వచ్చే ఆదాయం, స్వచ్ఛందంగా దాతల ద్వారా వచ్చే ఆదాయం, వీటన్నింటినీ సేకరించి ఆదాయాన్ని వేటికి ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకుని ఖర్చు చేస్తారు.
0: మరి వేటికి ఖర్చు చేయాలో ఎవరు చెప్తారంకుల్?
1: ఇవన్నీ గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యుల ద్వారా గ్రామ అవసరాలు గుర్తించి వాటిని నిర్ణయిస్తారు.
0: మామయ్య, అన్ని పనులు సభ్యులు, సర్పంచ్ చేస్తే సెక్రటరీ ఏం పని చేస్తారు?
1: మంచి ప్రశ్న అడిగావు. గ్రామ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి కదా, ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సభ్యుల, సర్పంచుల తీర్మానాలు ఉన్నాయో లేవో పరిశీలించి ఏమైనా మార్పులు ఉంటే చేసి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ నిబంధనలను తెలియజేస్తారు. తీర్మానాలను, తీసుకున్న నిర్ణయాలను రిజిస్టర్స్లో నమోదు చేస్తారు. పంచాయతీ ఆదాయ వ్యయాలకు సంబంధించి లెక్కలు తెలియజేస్తారు. ప్రభుత్వ గ్రాంట్ల వినియోగాల గురించి తెలియజేస్తారు.
0: ఇంకా వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారా?
1: ఉంటారు. 4వ తరగతి ఉద్యోగులు అయిన రోడ్లు ఊడ్చే స్వీపర్లు, గ్రామ నౌకర్లు కూడా ఉంటారు. సర్పంచ్, సభ్యులు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు కదా, వీరు 5 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటారు. వీరికి కూడా ప్రభుత్వం గౌరవ

0: వేతనం ఇస్తుంది.
1: అంకుల్, సర్పంచ్ని ప్రెసిడెంట్ అంటారు కదా, ఈయనే గ్రామంలో ప్రథమ పౌరుడా? ఎవరో అంటుంటే విన్నా, నిజమేనా?
0: నిజమే కల్పన. గ్రామ ప్రెసిడెంట్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు. అతనికి గ్రామంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉచిత స్థానాన్ని కల్పించాలి. గ్రామంలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అతని పేరు మీదనే జరుగుతాయి. గ్రామంలో ఉండే అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సర్పంచ్కు అధికారం ఉంటుంది. ఉదాహరణకి మీ పాఠశాలల్లో ఉండే విద్యా కమిటీలలో చైర్మన్ సర్పంచ్ గారే. పాఠశాలకు వచ్చే గ్రాంటులు, భవన నిర్మాణాలు సర్పంచ్ గారి అనుమతితోనే ఖర్చు చేయాలి, నిర్మించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో కూడా సర్పంచ్ గారే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇదే విధంగా ఇంకా చాలా అధికారాలు ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటాను. మీరు కూడా బాగా చదువుకుని గ్రామాభివృద్ధికి కృషి చేస్తే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది.
1: చాలా విషయాలు చెప్పారంకిల్. ఇవన్నీ చక్కగా రాసుకొని వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొని మంచి బహుమతులు సంపాదిస్తాం.
0: ఆల్ ది బెస్ట్ అమ్మా.
2: మరొక విద్యా కార్యక్రమం 6వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఉకార సంధి వింటారు.
3: నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు?
4: మాకు నిన్న తరగతిలో చెప్పిన ఊకార సంధిలో కొన్ని సందేహాలున్నాయి, మరొకసారి చెప్పించుకుందామని వచ్చాం మాస్టారు.
3: చాలా సంతోషం. మీలాంటి ఆసక్తి గల విద్యార్థులంటే నాకు చాలా ఇష్టం. సరే కానీ ముందుగా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సంధి అంటే ఏమిటో చెప్పురాము.
4: సంధి అంటే కలయిక అని అర్థం మాస్టారు.
3: వేటి కలయిక సీత?
5: పదాల కలయిక మాస్టారు.
3: సంధిలో ఎన్ని పదాలుంటాయి కృష్ణ?
6: 2 పదాలు ఉంటాయి మాస్టారు.
3: మొదటి పదాన్ని ఏమంటారు?
4: పూర్వపదం అంటారు మాస్టారు.
3: 2వ పదాన్ని ఏమంటారు కృష్ణ?
6: పరపదం అంటారు మాస్టారు.
3: సంధిలో 2 పదాలు కలుస్తాయా?
7: అవును మాస్టారు.
3: కాదమ్మా, ఆ 2 పదాలలోని అచ్చులు మాత్రమే కలుస్తాయి.
6: ఏ అచ్చులు కలుస్తాయి మాస్టారు?
3: మొదటి పదంలోని చివరి అచ్చు, 2వ పదంలోని మొదటి అచ్చు కలుస్తాయి.
5: అలా అచ్చులు పరస్పరం కలిస్తే ఏమవుతుంది మాస్టారు?
3: ఆ 2 అచ్చులకు బదులుగా 2వ పదం మొదటి అచ్చు మాత్రమే వస్తుంది. అలా రావడాన్నే సంధి అంటారు.
4: దీన్ని నా మాటల్లో చెప్పమంటారా మాస్టారు?
3: చెప్పురాము.
4: మొదటి పదంలోని చివరి అచ్చు 2వ పదంలోని మొదటి అచ్చుతో కలిస్తే రెండింటికి బదులుగా 2వ పదంలోని మొదటి అచ్చు మాత్రమే వస్తుంది. దీన్నే సంధి అంటారు.
3: చక్కగా చెప్పావు రాము. అమ్మా సీత, సంధికి నేను నిన్న చెప్పిన సూత్రం చెప్పు.
5: పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుటే సంధి.
3: శభాష్. ఇప్పుడు రాముడు ప్లస్ అతడు ఈ 2 పదాలని కలిపి చెప్పురాము.
4: రాముడు అతడు అవుతుంది మాస్టారు.
3: సోముడు ప్లస్ ఇతడు ఈ 2 పదాలని కలిపి చెప్పు సీత.
5: సోముడితడు అవుతుంది మాస్టారు.
3: ఈ 2 ఉదాహరణల్లో పూర్వ పదాలు ఏవి?
6: రాముడు సోముడు.
3: రాముడు సోముడు పదాల్లో పూర్వస్వరం ఏది?
4: పూర్వస్వరం అంటే మొదటి పదం చివర అచ్చు కదా మాస్టారు.
3: అవును. అప్పుడే మర్చిపోయావా?
4: రాముడిలో అచ్చు లేదుగా మాస్టారు.
3: జాగ్రత్తగా గమనించండి. రాముడిలో చివరి అక్షరమైన డూను విడదీస్తే ఏమవుతుందో చెప్పండి.
5: డూను విడదీస్తే ఉట్ ప్లస్ ఊ అవుతుంది మాస్టారు.
3: అంటే రాముడు సోముడు వంటి పూర్వపదాల్లో చివరి అచ్చు ఊ అన్నమాట. దీన్నే పూర్వస్వరం అని కూడా అంటారు. అలాగే అతడు ఇతడు మొదలైనవి పరపదాలు. వీటిలో పరస్వరం ఏమిటో చెప్పండి.
6: పరస్వరం అంటే 2వ పదంలోని మొదటి అచ్చు, అవి అతడులోని ఆ, ఇతడులోని ఈ మొదలైనవి.
3: పూర్వ పరస్వరాలు అయిన రాముడులోని ఊ, అతడులోని ఆ కలిస్తే, అంటే ఊ ప్లస్ ఆ అనేవి కలిస్తే ఏమవుతుందో చెప్పండి.
4: సంధి సూత్ర ప్రకారం ఆ 2 బదులుగా పరస్వరమైన ఆ వస్తుంది.
3: అలా వచ్చిన ఆ ఎడ్ తో కలిసి డాగా ఏర్పడుతుంది. అప్పుడు రాముడతడు అనే

0: కోపం వస్తుంది.
1: మరి సోమిడితడు అనే పదం ఎలా వస్తుంది మాస్టారు?
0: రాముడతడు అనే పదంలాగానే సోముడులో పూర్వస్వరం ఏమిటో చెప్పండి.
2: డూలోని ఊ మాస్టారు.
0: ఇతడు అనేది రెండవ పదం. పరస్వరంగా దేనిని చెప్పొచ్చు?
1: ఈని చెప్పవచ్చు మాస్టారు.
0: ఇక్కడ ఊ ప్లస్ ఈ అనే రెండు అచ్చులు పరస్పరం కలిస్తే

0: ఎప్పుడు ఇద్దరు అవుతుంది మాస్టారు?
1: మీలో ఎవరైనా ఒకళ్ళు లావు గలవాని కంటేను అనే పద్యాన్ని చెప్పండి.
2: నేను చెబుతాను మాస్టారు. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడవు గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి.
1: కృష్ణ, ఈ పద్యాన్ని ఇంతకంటే బాగా ఇలా చెప్పొచ్చు. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడవు గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ పద్యంలో గ్రావంబంత అనే పదాన్ని విడది.
0: గ్రావంబు ప్లస్ అంత, గ్రావంబంత.
1: రాము విడదీసిన పదాల్లో పూర్వస్వరం అంటే మొదటి పదం చివరి అచ్చు ఏది?
3: భూ లోని ఊ మాస్టారు.
1: మరి రెండవ పదం మొదటి అచ్చు అంటే పరస్వరంగా ఏదుంది?
2: ఆ అనే అచ్చు ఉంది మాస్టారు.
1: బాగుంది. అలాగే ఈ పద్యంలో మావటివాడెక్కినట్లు అనే పదం ఉంది కదా, దాన్ని విడదీయండి.
0: మావటివాడు ప్లస్ ఎక్కినట్లు, మావటివాడెక్కినట్లు.
1: కృష్ణ, రాము విడదీసిన పదాలలో మొదటి పదం చివరి అచ్చుగా ఏదుంది?
2: మావటివాడులోని డూలో ఊ ఉంది మాస్టారు.
1: అమ్మా సీత, రెండవ పదం మొదట ఏముంది?
3: ఏ అనే అచ్చు ఉంది మాస్టారు.
1: చక్కగా చెప్పావు తల్లి. అలాగే ఉపకారికి ఉపకారము అనే పద్యాన్ని చెప్పు.
3: ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపెమెన్నక సేయువాడే నేర్పరి సుమతి.
1: చాలా బాగా చెప్పావమ్మా. సీత చెప్పిన పద్యంలో విడదీయదగిన పదాలు ఏమైనా ఉన్నాయా?
2: నెపమెన్నక అనే పదాన్ని విడదీయవచ్చండి.
1: ఏది విడదీయి చూద్దాం.
2: నెపము ప్లస్ ఎన్నక అవుతుంది మాస్టారు.
1: నువ్వు విడదీసిన పదాలలో మొదటి పదం చివరన ఉన్న అచ్చు ఏమిటో చెప్పు.
2: నెపములో చివరన ఊ ఉంది మాస్టారు.
1: మరి రెండవ పదం మొదట అచ్చు ఏమిటి?
2: ఏ అనే అచ్చు ఉందండి
3: మాస్టారు. రాముడతడు సోముడితడు నుండి ఇప్పుడు విడదీసిన నెపమెన్నక పదం దాకా ప్రతిదానిలోనూ మొదట పదం చివరన ఊ అనే అచ్చు మాత్రమే వస్తోంది. అలా ఎందుకు జరుగుతోంది?
1: సీత, చాలా చక్కగా గమనించావమ్మా. మరికొన్ని ఉదాహరణలు గమనించాక తప్పక నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను, సరేనా? ఇప్పుడు ఇనుము విరిగనేని అనే పద్యం చెప్తాను, వినండి.
4: ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి

0: ఈ పద్యం ఏ శతకంలోదో తెలుసా?
1: సుమతి శతకంలోనిది మాస్టారు.
2: కాదు మాస్టారు, ఇది వేమన శతకంలోది.
0: ఎలా చెప్పగలిగావు కృష్ణ?
2: ఆ పద్యం చివరన విశ్వదాభిరామ వినురవేమ అని వచ్చింది కదా, అందుకే ఇది వేమన శతకంలోదని చెప్పగలిగాను మాస్టారు.
0: ఈ పద్యంలో ఇనుము విరిగనేని, మనసు విరిగనేని అలాంటి పదాలు వచ్చాయి కదా, వీటిలోని విరిగనేని అనే పదాన్ని విడదీయండి.
3: విరిగెను ప్లస్ ఏని అని విడదీయచ్చండి.
0: నువ్వు విడదీసిన పదాలలో మొదటి పదం చివరన ఉన్న అచ్చు ఏమిటి?
3: ను లో ఉ అనే అచ్చు ఉంది మాస్టారు. ఈ పదాలలో కూడా మొదటి పదం చివరన ఉ అనేదే ఉందండి.
0: మరి రెండవ పదం మొదట ఏ అచ్చు ఉంది?
3: ఏ అనే అచ్చు ఉంది మాస్టారు.
0: రాముడతడు, సోముడితడు, నెపమెన్నక, గ్రావంబంత వంటి పదాలను గమనిస్తే వాటిలో సీత చెప్పినట్లు మొదటి పదం చివరన అన్నింటిలోనూ ఊ వస్తోంది. కానీ రెండవ పదం మొదట మాత్రం ఒకే అచ్చు రాకుండా ఏదో ఒక అచ్చు మాత్రమే వస్తోంది. వీటిలో మొదటి పదం చివరన ఉన్న అచ్చు ఏది?
1: మొదటి పదం చివరన అన్ని పదాలలోనూ ఊ అనే అచ్చు వస్తుంది మాస్టారు.
0: మరి రెండవ పదం మొదటన ఏమొస్తోంది?
2: అన్ని పదాలలోనూ సమానంగా ఒకటే అచ్చు కాకుండా వేరువేరు అచ్చులు వచ్చాయి.
0: అలా వచ్చినప్పుడు ఆ రెండు పదాలను కలిపితే మొదటి పదం చివరన వచ్చిన ఉ అనేది ఉంటుందా?
3: కలిసి ఒకే పదంగా ఏర్పడితే ఉ లోపి

0: మాస్టారు.
1: ఇలా జరగడాన్నే ఉకార సంధి అంటారు. దీన్ని మీ మాటలో చెప్తారా?
0: మొదటి పదం చివర ఊ ఉండి రెండో పదం మొదట ఏదో ఒక అచ్చు ఉంటే జరిగే సంధిని ఉకార సంధి అంటారు.
1: శభాష్, దీన్నే ఉత్వ సంధి అని కూడా అంటారు. ఇప్పుడు నేను తరువు లతిరస ఫలభార గురుత కాంచు అనే పద్యాన్ని చదువుతాను. తరువు లతిరస ఫలభార గురుత కాంచు నింగి వ్రేలుచునమృతమొసంగుమేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము. నేను చెప్పిన పద్యంలో తరువులతి అనే పదాన్ని విడదీయండి.
2: తరువులో ప్లస్ అతి.
1: వ్రేలుచు నమృత అనే పదాన్ని విడదీయండి.
2: వ్రేలుచును ప్లస్ అమృత.
1: అలాగే అమృతమొసంగు అనే పదాన్ని విడదీయండి.
0: అమృతము ప్లస్ ఒసంగు అని విడదీయవచ్చు మాస్టారు.
1: ఈ పద్యంలోని మూడు పదాలను విడదీశారు కదా, వీటిలో ఉన్న విశేషాన్ని చెప్పండి.
2: మొదటి పదం చివరన అన్ని పదాలలోనూ ఊ అనే అక్షరం ఉంది మాస్టారు.
1: చాలా చక్కగా గమనించావు రాము. ఇంకా ఏమైనా విశేషం ఉందా?
0: ఇంతకు ముందు చూసిన పదాలలో వలె రెండవ పదం మొదట ఏదో ఒక అచ్చు మాత్రమే వచ్చింది.
1: అప్పుడు జరిగిన మార్పేమిటి?
3: మొదటి పదాల చివరన ఉన్న ఊ లోపించింది, రెండవ పదం మొదటన ఉన్న అచ్చు చేరి తరువలతి, రేలుచనమృత, అమృతమసంగు వంటి పదాలు ఏర్పడ్డాయి మాస్టారు.
1: కృష్ణ, ఇప్పుడు కొన్ని పదాలను విడదీసి ఇస్తాను, కలిపి చెప్పడానికి ప్రయత్నించండి.
3: అలాగే మాస్టారు.
1: లెమ్ము ప్లస్ అన్న సంధి చేయి.
3: లెమ్మన్న అవుతుంది.
1: ఇందులో జరిగిన మార్పేమిటి?
3: మొదటి పదం చివరన గల ఉకారం లోపించి రెండవ పదం మొదటన ఉన్న ఆ అనే అక్షరంతో కలిసి లెమ్మన్న అనే పదం ఏర్పడింది.
1: నేను ప్లస్ వల్ల అనే పదాలను సంధి చేయండి.
2: నేనొల్లా అవుతుంది మాస్టారు.
1: అప్పుడు ప్లస్ అట్లే అనే పదాలను సంధి చేయమ్మా.
0: అప్పుడట్లే అవుతుంది మాస్టారు.
1: పరహితము ప్లస్ అయినా అనే పదాలను కలపండి.
2: పరహితమైనా అని అవుతుంది మాస్టారు.
1: కార్యము ప్లస్ అతి అనే పదాలను సంధి చేయండి.
3: కార్యమతి అవుతుంది మాస్టారు.
1: పూర్వమునందు ప్లస్ ఒక అనే పదాలను సంధిగా చేయండి.
0: పూర్వము నందొక అవుతుంది మాస్టారు.
1: కేల నెత్తెనట అనే పదంలో కేలు అంటే అర్థమేమిటి సీత?
0: కేలు అంటే చేయి అని అర్థం మాస్టారు.
1: ఇప్పుడు దాన్ని రెండు పదాలుగా విడదీయండి.
0: కేలు ప్లస్ ఎత్తెనట అవుతుంది మాస్టారు.
1: పిల్లలు, మీరే చూశారు కదా, ఎంతో చక్కగా మీరు సుభాషిత రత్నాలనే పాఠంలో వచ్చిన పద్యాలలోని ఆయా పదాలను కలిపారు, ఇంకా విడదీశారు కూడా.
2: అంతేకాదండి, వాటిలో ప్రతి మొదటి పదంలో చివరన ఊ అనే అక్షరం ఉండటాన్ని కూడా గమనించాం.
1: మనం ఇప్పటి వరకు చెప్పుకున్న పదాలలో మొదటి పదం చివరన ఉన్న ఊ అనే అక్షరాన్నే హ్రస్వం అని అంటాం.
0: మనం విడదీసిన పదాలలో ఊ అనేది హ్రస్వం అన్నారు కదా, ఇంకా ఏమైనా ఊలు ఉంటాయా మాస్టారు?
1: ఊ అనే అక్షరాన్ని తక్కువసేపు పలికితే దాన్ని హ్రస్వం అంటాం, ఎక్కువసేపు పలికితే దాన్ని దీర్ఘం అంటాం. దాన్నే మన అక్షరమాలలో ఊ అని పలుకుతాం.
3: అలాగైతే మేము చెప్పిన అన్ని పదాలలో హ్రస్వమైన ఊ మాత్రమే ఉంది కదా సార్?
1: చాలా చక్కగా గ్రహించావు కృష్ణ. దీన్ని సూత్రంగా ఇలా చెప్పొచ్చు.
0: ఎలా చెప్పొచ్చు మాస్టారు?
1: హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము.
2: నిత్యమంటే ఏంటి మాస్టారు?
1: తప్పనిసరిగా జరుగుతుందని అర్థం.
0: మాస్టారు, మాకు ఉకార సంధి చాలా చక్కగా అర్థమైందండి. దానితో పాటుగా సూత్రం కూడా నోటికొచ్చింది. ఇప్పుడు మేము మా తోటి వారికి చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నామండి.
1: చాలా మంచిది.
4: మరొక విద్యా కార్యక్రమం 6వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఉకార సంధి వింటారు.

0: FM 90.4
1: Sindhu Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
5: నేను మీ విజయ. చరిత్ర పుటల్లో ఒకసారి తిరిగేస్తే మరి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అలానే ఈ May 14 కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి అన్నయ్య, ఈ రోజు గురించి విశేషాల కోసం, అంటే ఈ రోజు యొక్క విశేషాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ శాంతికి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కొన్ని గొప్ప మార్పులు ఈ రోజే మొదలయ్యాయి కదా.
4: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. ఈ రోజు ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది ఎవరిని అంటే ఎడ్వర్డ్ జెన్నర్ గురించి. సరిగ్గా 1796 May 14 ఆయన స్మాల్ పాక్స్ అంటే మసూచి అంటాం కదా, ఆ వ్యాధికి టీకాను మొదటిసారిగా ఒక చిన్న బాలుడి మీద ప్రయోగించారు. ఇది వైద్య చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మలుపు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని వణికించిన మసూచిని అంతం చేసే దిశగా వేసిన తొలి అడిగే ఇది. ఆ తర్వాత కాలంలో టీకా విధానం ఎలా అభివృద్ధి చెందిందో మనందరికి తెలుసు కదా.
5: అవును, నిజంగా అన్నయ్య, ఇది చాలా అద్భుతమైన విషయం. వైద్య రంగంలో అంత పెద్ద విజయం ఈ రోజే మొదలవడం గొప్ప విషయం. అయితే రాజకీయంగా చూస్తే కూడా మరి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కదా.
4: ఏంటి ఆ ప్రత్యేకత?
5: మరి 1948 సరిగ్గా ఇదే రోజున ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇక కొన్ని శతాబ్దాల పోరాటం తర్వాత ఒక కొత్త దేశం ప్రపంచ పటంలో ఆవిర్భవించింది. అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి దీనివల్ల మధ్య ప్రాంతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
4: అవునమ్మా, రాజకీయాలే కాదు అంతరిక్ష పరిశోధనలో కూడా ఈ రోజు ఒక మైలురాయి అనుకో. 1973 May 14 అమెరికా తన మొదటి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ ని ప్రయోగించింది. మనిషి భూమి వెలుపల నివసించి పరిశోధనలు చేయడానికి ఇది ఒక పునాదని చెప్పచ్చు. దీని ద్వారా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి, భూమి గురించి ఎన్నో రహస్యాలని తెలుసుకోగలిగారు. ఇది నాసా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు.
5: అలానే మరి శాస్త్రవేత్తల కృషి ఎప్పుడు కూడా అమోఘం కదా. ఇక మన భారతీయులు గర్వించదగ్గ మరో విషయం ఏంటంటే 1954 సరిగ్గా ఇదే రోజున భారత రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీ చేస్తూ జమ్మూ కాశ్మీర్ పట్ల రాజ్యాంగపరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. అది Article 35A. దీని గురించి చరిత్రలో ఎన్నో చర్చలు, వివాదాలు కూడా నడిచాయి కదా.
4: అవునమ్మా. అలాగే టెక్నాలజీ పరంగా చూస్తే 1984 ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ పుట్టింది కూడా ఈరోజే. ఇలా ఒక్కరోజే ఇన్ని విశేషాలు ఉండడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా.
5: అవునన్నయ్య. అలానే మే 14 మరి చరిత్రలో ఒక రకంగా మొదటి అడుగులకు

0: కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఉదాహరణకి 1804 సరిగ్గా ఇదే రోజున ప్రఖ్యాత అన్వేషకులు లూయిస్ మరియు క్లార్క్ తన చారిత్రాత్మక ప్రయాణాన్ని వదిలిపెట్టారు. ఇక అమెరికా పశ్చిమ ప్రాంతాలను అన్వేషించడానికి వారు సెయింట్ లూయిస్ నుండి బయలుదేరిన రోజు కూడా ఈ రోజే అన్నమాట. అంటే భౌగోళిక అన్వేషణలు ఒక కొత్త అధ్యయనానికి తెరలేపింది. మరి వారు ఆనాడు చేసిన సాహసం వల్లే ఖండంలోని అనేక ప్రాంతాల గురించి ప్రపంచానికి తెలిసింది.
1: ఎగ్జాక్ట్లీనమ్మా, భౌగోళిక అన్వేషణలు ఒక ఎత్తైతే మన క్రీడారంగంలో ఒక సంచలనం ఈ రోజు మొదలైంది. 1900 సరిగ్గా ఇదే రోజున ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం అయ్యాయమ్మా. ఈ ఒలింపిక్స్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
0: ఏంటి?
1: ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారిగా మహిళలు పోటీల్లో పాల్గొనడానికి అనుమతి పొందింది ఈ ప్యారిస్ క్రీడల్లోనే. క్రీడల్లో లింగ సమానత్వం వైపు అడుగులు పడడానికి మే 14 ఒక గొప్ప సాక్షిగా నిలిచిపోయింది. మహిళా క్రీడాకారులందరికీ ఇది నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఏమంటావు?
0: అవునన్నయ్య, చాలా చక్కని పాయింట్ అయితే చెప్పాం. మరి మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడితే రాజకీయాల్లో కూడా ఈ రోజు ఒక రికార్డు సృష్టించింది. మరి 1991 ఎడిత్ క్రెసన్ ఫ్రాన్స్ దేశపు మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక శక్తివంతమైన ఐరోపా దేశానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. ఆమె నియామకం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మహిళా నాయకులకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మరి ఇలా పాలనా రంగంలో కూడా ఈ రోజు తన ముద్ర వేసుకుంది.
1: నిజమేనమ్మా. అయితే సైనిక ఒప్పందాల పరంగా చూస్తే కూడా ఈ రోజు ప్రపంచ చరిత్రని ప్రభావితం చేసింది అనుకో. 1955 సోవియట్ యూనియన్ మరియు దాని మిత్ర దేశాలు కలిసి వార్సా ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో నాటోకి వ్యతిరేకంగా ఏర్పడిన ఒక పెద్ద సైనిక కూటమి. ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయినా ఆ కాలంలో ఈ ఒప్పందం అంతర్జాతీయ సంబంధాలని దశాబ్దాల పాటు శాసించింది. శాంతి భద్రతల విషయంలో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిదన్నమాట.
0: అక్షరాల నిజం. ఒక విషాదకరమైన పాఠం నేర్పే సంఘటన గురించి కూడా మనం చెప్పుకోవాలి.
1: ఏంటి సంఘటన?
0: మరి 1970 జర్మనీలో రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ అనే తీవ్రవాద సంస్థ ఏర్పడింది. మరి ఇదా కాలంలో యూరప్ భద్రతకు పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా మే 14 అంటే కేవలం ఒక తేదీ కాదు, అది వైద్యం, క్రీడలు, రాజకీయం మరియు అంతరిక్షం వంటి అన్ని రంగాల్లో కూడా ఎన్నో కీలక మార్పులకు సాక్ష్యంగా నిలిచిన రోజన్నమాట.
1: కరెక్ట్ అమ్మా. ఇప్పటిదాకా మనం ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుకున్నాం, కానీ మన తెలుగు నేలకు కూడా ఈ మే 14 ఒక విడదీయలేని సంబంధం ఉంది కదా.
0: అవును కదా.
1: ముఖ్యంగా మన రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలు ఈ రోజు జరిగాయని విన్నాను. అదేంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్యమంత్రులకి సంబంధించి ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి మన శ్రోతలతో పంచుకుంటావా?
0: తప్పకుండా. తెలుగు రాజకీయ చరిత్రలో మే 14 అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సరిగ్గా 2004 ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. మరి అలానే అంతకు ముందు అంటే 1999 నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సరిగ్గా ఇదే రోజున రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఇద్దరు దిగ్గజ నాయకుల రాజకీయ ప్రస్థానంలో ఈ తేదీ ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయిందన్నమాట.
1: కరెక్ట్ అమ్మా, చాలా బాగా చెప్పావు. అదే విధంగా సాహిత్యం ఉన్నప్పుడు మన నార్ల వెంకటేశ్వరరావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో ఆయన ఒక ధృవతారనుకో. 1954 ఆయన రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన కాలంలోనే తెలుగువారి గళాన్ని ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించారు. తెలుగు భాష వికాసానికి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ఆయన చేసిన కృషి సామాన్యమైంది కాదు. పత్రికా సంపాదకుడుగా ఆయన రాసిన సంపాదకీయాలు ఇప్పటికీ మన జర్నలిస్టులకి ఒక పాఠం లాంటివి.
0: చాలా లోతైన విషయాలైతే సేకరించావు. మరి ఇక మన దేశ రక్షణ విషయానికి వస్తే 1992 భారత ప్రభుత్వం ఎల్టీటీఈ అనే సంస్థను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. దేశ భద్రత మరియు శాంతి పరంగా ఇది చాలా ముఖ్యమైన అడుగు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో చూస్తే 1955 ఇదే రోజున అప్పటి సోవియట్ యూనియన్ మరియు మరో 7 తూర్పు ఐరోపా దేశాలు కలిసి సైనిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. మరి దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన సమతుల్యత అనేది ఏర్పడింది. చరిత్ర గతిని మార్చిన ఇలాంటి ఒప్పందాలు ఈ రోజు జరగడం విశేషం.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇందాక మనం చెప్పుకున్న విశేషాలన్నీ ఒకెత్తైతే మన తెలుగు గడ్డ మీద పుట్టిన ఒక వీర కిశోరం గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

0: సరిగ్గా 100 క్రితం అంటే 1926 మే 14 నూతి విశ్వామిత్ర గారు జన్మించారు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న కాలంలో భువనగిరి ప్రాంతం నుండి ఆయన పోరాట గళాన్ని వినిపించారు. క్విట్టిండియా ఉద్యమంలోనూ ఆ తర్వాత జరిగిన ఆర్య సమాజ ఉద్యమాల్లోనూ ఆయన పాత్ర మరోలేందనుకో.
1: నిజమే అన్నయ్య, మరి నూతి విశ్వామిత్ర గారి పేరు వినగానే ఆనాటి రజాకార్ల వ్యతిరేక పోరాటం కళ్ల ముందు కదులుతుంది. ఇక నిజాం అరాచకాలను ఎదురిస్తూ ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు. మరి ఆయన కేవలం ఒక ఉద్యమగారుడిగానే కాకుండా గ్రంథాలయ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పవమ్మా. తర్వాత తెలుగు సినిమా పాటకు ప్రాణం పోసిన వ్యక్తి గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి తప్పదు. సరిగ్గా 1956 మే 14 చందాల కేశవదాస్ గారు మనందరినీ విడిచి వెళ్లారు. ఆయన ఎవరో తెలుసా? మన తెలుగులో వచ్చిన మొదటి టాకీ సినిమా భక్త ప్రహ్లాదకు పాటలు రాసిన తొలి సినీ గేయ రచయిత ఆయనే. అంటే తెలుగు వెండి తెరపై మొదటి పాట వినిపించింది అంటే అది ఆయన కలం నుండి జారింది.
1: అవునన్నయ్య, మరి ఆయన గురించి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కేవలం పాటలు రాయడమే కాదు, స్వయంగా గొప్ప నటుడు, గాయకుడు మరియు హరికథా కళాకారుడు కూడా. కనకతార వంటి నాటకాలను రచించి నాటక రంగంలో కూడా తన యొక్క ముద్ర వేసుకున్నారు. ఇక ఆ రోజుల్లోనే ఆయన రాసిన పరిత్రాణాయ సాధునాం వంటి పద్యాలు పాటలు తెలుగువారి నోడల్లో నానుతూ ఉండేవి. మరి తెలుగు కళాకారులందరికీ ఆయన ఒక మార్గదర్శి అని చెప్పాలి. ఆయనకు అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా ఉండేది కదా.
0: అవునమ్మా, ఈ మే 14 గురించి ఎన్నో విశేషాలు మన శ్రోతలందరితో కూడా మనం పంచుకున్నాం కదా. మరి మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి పాట వినొస్తే ఎలా ఉంటుందంటో.
1: చాలా బాగుంటుందన్నయ్య. లిజనెస్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అండి. మరి అన్నయ్య, మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం ఊహించని కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సాయం చేసి వెళ్తూ ఉంటారు కదా,
2: అవును కదా,
1: వాళ్ళెవరూ మనకు తెలియదు, మళ్ళీ మనకు కనిపించరు కూడా. కానీ ఆ రోజు ఆ వ్యక్తి గనక సాయం చేయకపోతే ఈ రోజు మనం ఇలా ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదేమో కదా.
2: నిజమేనమ్మా, నువ్వు చాలా గొప్ప విషయం గుర్తు చేసావు. అలాంటి వాళ్ళని మనం అపరిచిత దైవం అని పిలుచుకోవాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక 10-15 ఏళ్ల క్రితం ఒకసారి రాత్రిపూట వర్షంలో వస్తూ ఉంటే నా బైక్ ఆగిపోయింది. చుట్టూ మనుషులు కూడా లేరు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆయన వర్షంలో నాతో పాటే నా బైక్ తోస్తూ, నేను ఆ పక్క ఊరు చేరుకునేదాకా ఆయన నాతోనే ఉన్నారు. కనీసం ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలియదు, కానీ ఆయన ఇప్పటికీ నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు.
1: అవునన్నయ్య, ఇలాంటి మనుషులు ఉండబట్టే ఈ లోకం ఇంకా ఇంత అందంగా ఉంది. మనకు సాయం చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర ఏమీ ఆశించరు, కనీసం కృతజ్ఞత కూడా కోరుకోరు. కేవలం ఎదుటి వారి బాధను చూసి తట్టుకోలేక సాయం చేస్తారనమాట. లిజనర్స్, మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, మీ కష్టకాలంలో మీ కండగా నిలబడ్డ ఆ అపరిచితుడు ఎవరు? ఆ రోజు ఆ మనిషి మీ చెయ్యి పట్టుకోకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి ఆ వ్యక్తిని తలుచుకుని మనసులోని ధన్యవాదాలు చెప్పుకుందాం.
2: కరెక్ట్ గా చెప్పావమ్మా, కృతజ్ఞత అనేది మనిషికి ఉండాల్సిన అతి పెద్ద గుణం. ఆ రోజు ఆ వ్యక్తి మనకు చేసిన సాయం వల్ల మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం కూడా వీలైనప్పుడు ఇంకొకరికి సాయం చేయాలి. అది మనం ఆ అపరిచితుడికి ఇచ్చే అసలైన గౌరవం.
1: అవునన్నయ్య, మనసున్న మనుషులు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటారు, కేవలం వాళ్ళని గుర్తించే మనసు అనేది మనకుండాలి.
2: ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ అపరిచితులు మనకి కేవలం సాయమే చేయరమ్మా, జీవితం మీద ఒక నమ్మకాన్ని ఇస్తారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో అంతా స్వార్థమే, ఎవరికి ఒకరి మీద ఒకరికి ప్రేమే లేదు అని. కానీ ఆపదలో ఉన్నప్పుడు మనకు తెలియని వ్యక్తి వచ్చి చేయి అందిస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉందని.
1: అవును, ఒకసారి మనం కూడా చాలా నిరాశలు ఉంటాం, నాకెవరూ లేరు, నా కష్టం ఎవరికీ పట్టదు అని కుంగిపోతూ ఉంటాం. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక అపరిచితుడు, దేవదూతల వచ్చి మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు. ఆ క్షణంలో వాడు మనకి దేవుడి కంటే ఎక్కువే కదా.
2: నిజమే కదమ్మా, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. ఆ అపరిచిత వ్యక్తి మనకు సాయం చేసినప్పుడు మనం తిరిగి వాళ్ళకి ఆ సాయం చేయలేకపోవచ్చు, కానీ ఆ కృతజ్ఞతని మనం ఎలా తీర్చుకోవాలో తెలుసా? మన కళ్ళ ముందు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా మనం ముందుకెళ్ళి సాయం చేయాలి. అప్పుడే ఆ సాయం అనే గొలుసు తెగిపోకుండా సాగిపోతూ ఉంటుంది. మనం పొందిన సాయాన్ని ఇంకొకరికి పంచడమే ఆ అపరిచిత దైవానికి మనం ఇచ్చే గొప్ప కానుక.
1: అవునన్నయ్య, మరి పేరు చెప్పని సాయం, ప్రతిఫలం ఆశించని హృదయం, ఇదే కదా మనిషికి ఉండాల్సిన అసలైన అందం.
2: కరెక్ట్ కదా.
1: మన జీవిత ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తాం, ఎంతో మందిని మర్చిపోతాం, కానీ క్లిష్ట సమయంలో మనల్ని కాపాడిన ఆ ఒక్క వ్యక్తిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం.
2: లోకం మనల్ని ఎంతగా మార్చినదమ్మా, మనలోని ఆ చిన్నపాటి మానవత్వాన్ని మాత్రం చంపుకోకూడదు. ఎవరికో సాయం చేయడానికి మనం కోటీశ్వరులే అవ్వక్కర్లేదు, ఒక మంచి మనసు ఉంటే చాలు. రేపు మనం కూడా ఎవరికో ఒకరికి అలాంటి అపరిచిత దైవం కావచ్చు కూడా. ఆ ఆలోచనే ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది కదా.
1: అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరెవరైనా సాయం చేస్తాం అని దగ్గరకు వస్తే మనసులో ఒక రకమైన భయం, అనుమానం మొదలవుతున్నాయి. వీళ్ళు నిజంగా సాయం చేయడానికే వస్తున్నారా, లేక దీని వెనుక ఏదైనా మోసం ఉందా అని ఆలోచించాల్సి వస్తుంది. పాపం నిజాయితీగా సాయం చేసే వాళ్ళని కూడా నమ్మలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం కదా.
2: కరెక్ట్ అమ్మా, ఈ రోజుల్లో మనుషుల కంటే ముసుగులే ఎక్కువైపోయాయి అనుకో. ఒకరు సాయం కోరిన భయమే, ఒకరు సాయం చేస్తానన్న భయమే. పేపర్లలో టీవీల్లో చూస్తున్న వార్తలు మనల్ని అంతగా భయపెడుతున్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఆపదలో ఉన్నవాడికి కూడా చేయి అందించడానికి వెనకాడే పరిస్థితి వచ్చేసింది. మానవత్వానికి అనుమానానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది.
1: అవునన్నయ్య, అందుకే చాలా మంది మనకెందుకులే వచ్చిన గొడవ అని పక్కకు తప్పుకుంటున్నారు. కానీ ఒక్కటి ఆలోచించు, కొందరు మోసం చేస్తున్నారని అందరినీ అనుమానిస్తే రేపు మనమే రోడ్డు మీద ఆపదలు ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రాకపోతే మన పరిస్థితి ఏంటి? భయం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అది తప్పు కాదు. కానీ ఆ భయం మనలోని మంచితనాన్ని పూర్తిగా చంపేయకూడదు కదా.
2: కరెక్ట్ అమ్మా, ఇక్కడ విచక్షణ వాడడం చాలా ముఖ్యం. సాయం చేసేటప్పుడు మన భద్రతని చూసుకుంటూనే సాయం చేయాలి. ఉదాహరణకి ఎవరైనా రోడ్డు మీద పడుంటే వెంటనే 108కి కాల్ చేయొచ్చు, లేదంటే నలుగురిని పిలిచి సాయం చేయొచ్చు. అంటే మనం నేరుగా రిస్క్ తీసుకోకుండా కూడా ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. మోసగాళ్లు ఉన్నారని సాయం చేయడమే మానేస్తే ఇక మనిషికి మురుగానికి తేడా ఏముంటుంది చెప్పు.
1: అవునన్నయ్య, మరి అపరిచితులని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉందాం, కానీ సాయం చేసే గుణాన్ని మాత్రం వదులుకోవద్దు. మరొకసారి మన చిన్నపాటి జాగ్రత్తతో కూడిన సాయం ఒక కుటుంబం మొత్తాన్ని కాపాడచ్చు. మరి మోసం చేసేవాడు 100 కారణాలు వెతుక్కుంటాడు, కానీ సాయం చేసేవాడికి ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది, అది ఎదుటివాడి కళ్ళల్లో నీళ్లు. ఆ ఒక్క స్పందన చాలు మనం మనుషులం అని నిరూపించుకోవడానికి.
2: నిజమేనమ్మా, కళ్ళు తెరిచి ఉంచుదాం, జాగ్రత్తగా ఉందాం, కానీ మనసును మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంచుకుందాం. ఎవరో ఒకరు చేసే తప్పుకి లోకం అంతా శిక్ష అనుభవించకూడదు కదా.
1: అవునన్నయ్య, మరి ఈ మధ్య జరిగిన ఒక దారుణమైన విషయం, మన ఒక పెద్ద పాపం బజార్లో వెళ్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద నుంచి పడిపోయినట్లు నటించారు. ఆ పెద్ద పాపం అయ్యో అనుకుంటూ సాయం చేయడానికి వెళ్లి వాళ్ళ బైక్ లేపుతుంటే అదే అదునుగా చూసి ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్ కొట్టేసి స్పీడ్గా పారిపోయారు. మరి ఎంత ఘోరం ఇది, సాయం చేసే మనసున్న మనుషుల్ని ఇలా వాడుకుంటారా?
2: కరెక్టేనమ్మా, ఆ పెద్ద చేసింది ఎంత గొప్ప పని. కుర్రాళ్ళు పడిపోతే తన వయసును కూడా లెక్క చేయకుండా సాయం చేయబోయాడు, కానీ ఆ దొంగలు ఆయన నమ్మకాన్ని మంచితనాన్ని కూడా దొంగిలించారు. ఇలాంటి వాళ్ల వల్లే రేపు పొద్దున్న నిజంగా ఎవరైనా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నా ఇది కూడా డ్రామానేమో అని జనం వెళ్ళిపోతారు. ఆ ఫోన్ విలువ ఎంతైనా ఉండొచ్చమ్మా, కానీ ఆ పెద్ద మనసులో కలిగిన వేదన్ని ఎలా తీరుస్తారు చెప్పు.
1: అవును కదా, ఆ పెద్ద జీవితంలో ఎవరికైనా సాయం చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. ఇక ఆ కుర్రాళ్ళు దొంగిలించింది కేవలం ఫోన్ కాదు, ఒక

0: మనిషిలోని మానవత్వాన్ని. లిజినెస్, మరి ఇలాంటి మనుషుల గురించి విన్నప్పుడు మనకు కోపం రావడం సహజం. అందుకే ఈ రోజుల్లో సాయం చేసేటప్పుడు కూడా కొంచెం స్మార్ట్గా ఉండక తప్పడం లేదు. చుట్టుప్రక్కల ఎవ్వరూ లేని చోట ఇలాంటివి జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
1: నిజమేనమ్మా. అందుకే శ్రోతలకు చెప్పేది ఒక్కటే, ఎవరైనా సాయం అడిగినప్పుడు ముఖ్యంగా నిర్మానుష్యంగా ఉన్న చోట మీరు ఒక్కరు వెళ్లకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవండి, లేదంటే దూరంగా ఉండి ఫోన్ల ద్వారా సాయం అందించండి. అంతేకాని ఆ కుర్రాళ్ళ లాంటి వాళ్ల కోసం మనం మనలోని మంచితనాన్ని చంపుకోవద్దు. కానీ మనం సాయం చేయకపోవడం వల్ల ఒక ప్రాణం పోతే ఆ బాధ మనల్ని జీవితాంతం వెంటాడుతుంది.
0: అవునన్నయ్య, మరి మోసం చేసేవాడు తన బుద్ధిని చూపిస్తాడు. మనం మన సంస్కారాన్ని చూపిద్దాం. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురైనా సరే లోకంలో ఇంకా మంచివాళ్లు ఉన్నారని నమ్ముదాం. లిజినెస్, మన పెద్దయ్య లాంటి వాళ్ళు ఇంకెందరో మన మధ్యన్నారు. వాళ్ళ మంచితనమే ఈ సమాజానికి శ్రీరామ రక్ష. జాగ్రత్తగా ఉందాం, కానీ జాలిని మాత్రం గుండెల్లోనే ఉంచుకుందాం.
1: భలే చెప్పావమ్మా, జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత, సాయం చేయడం మన ధర్మం. ఏమంటావు?
0: ఖచ్చితంగా అన్నయ్య. మరి ఇప్పటిదాకా మనం ఒకసారి సాయం చేసి వెళ్ళిపోయి అపరిచితుల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఇంకొందరుంటారు వాళ్ళు మొదట ఎవరూ తెలియకపోయినా ఒక చిన్న సాయంతో మన జీవితంలోకి వస్తారు. ఇక తర్వాత చూస్తుండగానే మన ఇంట్లో మనిషిలా, మన కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసిపోతారు. అసలు మనకి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం ఉన్నా మన సొంత వాళ్ళకంటే ముందే వాళ్ళు గుర్తిస్తారు కదా.
1: నిజమమ్మా, అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది కూడా. వాళ్ళు మనకి రక్త సంబంధికులు కారు, కనీసం మన ఊరు కూడా కాకపోవచ్చు, కానీ నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్ పడతావు, నేను చూసుకుంటాను కదా అని వాళ్ళిచ్చే ఆ ఒక్క భరోసా ఉందే, అది 100 మంది చుట్టాల సాయంతో సమానం. అలాంటి మనుషులు దొరకడం నిజంగా మన అదృష్టం అమ్మా.
0: అవునన్నయ్య, వాళ్ళు మన దగ్గర ఏమీ ఆశించరు. మనం ఏదైనా తిరిగిస్తామన్నా వాళ్ళు తీసుకోరు. కేవలం మన మీద ఉన్న ప్రేమతో, బాధ్యతతో వాళ్ళే ముందుండి పనులు చేస్తారు. హాస్పిటల్ పనులైనా, ఇంట్లో శుభకార్యాలైనా అడగకుండానే వచ్చి వాలిపోతారు. మరొకసారి అనిపిస్తుంది, భగవంతుడు మనకు తోడుగా ఉండటానికి ఇలాంటి వాళ్ళని పంపిస్తాడేమో అని.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. అందుకనే అంటారు, రక్త సంబంధం కంటే మంచితనంతో ఏర్పడే అనుబంధమే గొప్పది అని. మనకి ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయగానే వేరే ఏ పనులున్నా సరే పక్కన పెట్టి వచ్చేసే ఆ మనసు అందరికీ ఉండదు. వాళ్ళు మనకి ఇచ్చే ధైర్యం, ఆ భరోసా మనల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి. నిజానికి అలాంటి అపరిచితులే మన జీవితానికి నిజమైన ఆస్తులు.
0: అవునన్నయ్య, మరి నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో అపరిచితులు సాయం చేస్తే కనీసం పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయేవారు. మరి కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదు అనేవాళ్ళు. ఎంత నిస్వార్థం అది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒకరికి చిన్న సాయం చేస్తే చాలు, 10 మందికి తెలిసేలా డప్పు కొట్టుకోవడం ఎక్కువైపోయింది.
1: నిజమేనమ్మా, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. అప్పట్లో సాయం అనేది ఒక బాధ్యత, ఒక ధర్మం. కానీ ఇప్పుడు చాలా మందికి అదొక పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. ఎవరో పేదవాడికి ఒక పండిస్తూ 10 మంది కలిసి ఫోటోలు దిగడం, అది సోషల్ మీడియాలో పెట్టడం చూస్తుంటే చాలా బాధిస్తూ ఉంటుందమ్మా. సాయం పొందిన వాడి మొహంలో కృతజ్ఞత కంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్న బాధే ఎక్కువగా కనిపిస్తోంది.
0: అవునన్నయ్య, అసలు నేనే ఆ సాయం చేశాను అని చెప్పుకోవడంలోనే ఆ సాయం విలువ తగ్గిపోతుంది. ఇక మరికొందరినైతే చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా, ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే నాకేంటి లాభం అని ముందుగా లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఎదుటివాడు ఆపదలో ఉన్నా సరే తనకేదైనా మేలు జరుగుతుందా లేదా అని చూసుకునే మనుషులు ఎక్కువైపోయారు.
1: అదే కదమ్మా కలికాలం అంటే. అప్పట్లో అపరిచితుడు అంటే ఒక దేవుడిలా వచ్చి ఆదుకునేవాడు. ఇప్పుడు అపరిచితుడు సాయం అడిగితే అందులో నాకేం మిగులుతుంది అని ఆలోచించే బిజినెస్ మైండ్ వచ్చేసింది. సాయం అనేది వ్యాపారం కాదమ్మా, అది ఒక మానవీయ సంబంధం. మనసుతో చేసే సాయానికి లాభ నష్టాల లెక్కలు ఉండవు, కేవలం తృప్తి మాత్రమే ఉంటుంది.
0: భలే చెప్పేవన్నయ్య. లిజినెస్, మరొక్కసారి ఆలోచించండి, మన పెద్దలు మనకు నేర్పిన సంస్కారం ఏంటి? మనం ఎక్కడకు వెళ్తున్నాం? సాయం అనేది మన అహాన్ని పెంచడానికి కాదు, ఎదుటివారి కష్టాన్ని తగ్గించడానికి ఉండాలి. పేరు కోసం చేసే సాయం కంటే పేరు తెలియకుండా చేసే చిన్న సాయమే భగవంతుడికి త్వరగా చేరుతుంది.
1: మన పెద్దలు ఒక మాట చెప్పేవారమ్మా, చేసిన పాపం చెబితే పోతుంది, కానీ చేసిన సాయం చెబితే దాని ఫలితం దక్కదు అని. కానీ ఇప్పుడంతా రివర్స్ అయిపోతుంది కదా.
0: అవును, మరి ఇందాక మనం అనుకున్నట్లు ఒక చిన్న అరటిపండిచ్చి 4 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
2: మరి అది చూసేవాళ్ళకి స్ఫూర్తినివ్వడం పక్కన పెడితే ఏంటి పబ్లిసిటీ పిచ్చి అని విరక్తి కూడా కలుగుతోందన్నయ్య.
1: నిజమేనమ్మా, సాయం అనేది ఒక నిశ్శబ్ద ప్రవాహంలా ఉండాలి, కానీ మైకు పెట్టి చాటింపు వేసే ప్రదర్శనలో ఉండకూడదు. కొందరైతే దానాలు ధర్మాలు చేస్తూ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేసి హడావుడి చేస్తారు. సాయం పొందే వ్యక్తి ఆ ఫోటోలు తలదించుకుని నిలబడడం చూస్తుంటే మనం వాళ్ళకి సాయం చేస్తున్నావా లేక వాళ్ళ పేదరికాన్ని అవమానిస్తున్నావా

0: అనిపిస్తూ ఉంటుంది.
1: అవునన్నయ్య, మరి సాయం అనేది రాను రాను తన రూపాన్ని మార్చుకుంటుంది. మరొకప్పుడు అది ఒకరి కన్నీళ్లు తడవడానికి చేసే పని, ఇప్పుడు అది మన అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి చేసే ఒక ప్రచారంలా మారిపోయింది. నిజంగా సాయం చేయాలనుకునేవాడు ఫోన్ కెమెరా ఆన్ చేయడు, ఎదుటివాడి కళ్లల్లోకి చూసి ధైర్యం చెప్తాడు. ఈ ఏర్పాటల వల్ల నిజమైన ఆపదలో ఉన్నవాళ్లు కూడా అందరి ముందు మా కష్టాన్ని ప్రదర్శిస్తారేమో అని సాయం అడగడానికి కూడా భయపడుతున్నారనుకో.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఎప్పుడైతే సాయంలో స్వార్థం లేదంటే ప్రచారం ప్రవేశిస్తుందో అప్పుడు ఆ సాయం తన పవిత్రతని కోల్పోతుంది. మనుషులు గుర్తుపట్టుకోవాల్సిందే ఒకటి ఉంది, మనం ఇచ్చేది మన దగ్గర ఎక్కువ ఉందని కాదు, ఎదుటివాడికి తక్కువ ఉందని ఇస్తున్నాం. ఆ ఇచ్చేటప్పుడు వినయం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. లోకం కోసం కాకుండా నీ మనస్సాక్షిగా నువ్వు చేసే సాయమే నీకు అసలైన పుణ్యాన్ని ఇస్తుంది.
1: చాలా చక్కగా చెప్పావన్నయ్య. లిజనెస్ మరొక్కసారి ఆలోచించండి, మనం చేసే సాయం ఎదుటివాడికి ఊరటనివ్వాలి, కానీ వాళ్ళని చూసి లోకం జాలిపడేలా చేయకూడదు. ప్రచారం కోసం చేసే 100 సాయాల కంటే ఎవరికీ తెలియకుండా చేసే ఒక చిన్న సాయం ఎంతో విలువైంది. ఆ అపరిచిత దైవంలాగే మనం కూడా పేరు ప్రఖ్యాతులకు దూరంగా ఉండి సాయం చేద్దాం.
0: అవునమ్మా, మనిషికి మనిషి తోడనడం అనేది ఒక సహజ గుణం కావాలి, కానీ అది ఒక గొప్పగా చెప్పుకునే విషయం కాకూడదు. ఆర్భాటాలకి పోకూడదు, ఆపదలో ఉన్నవాళ్ళకి ఆత్మీయంగా అండగా నిలవాలి, అప్పుడే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
1: మరి అన్నయ్య, ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తుంటాం కదా, ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న పాపకో లేదా బాబుకో మరి ఆపరేషన్ కోసం కోట్లాది రూపాయలు కావాల్సి వస్తుంది. మరి ఆ కుటుంబం అంత స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న వేల మంది అపరిచితులు స్పందిస్తున్నారు. వాళ్ళెవరూ తెలియదు, ఆ బాధితులెవరూ తెలియదు, కేవలం ఒక ప్రాణం నిలబడాలి అనే మానవత్వంతో తమకు తోచిన సాయం చేస్తున్నారు కదా.
0: నిజమేనమ్మా, ఇదే కదా అసలైన స్ఫూర్తి అంటే. ఒకప్పుడు ఇలాంటివి విదేశాల్లో ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఒకరి ప్రాణం కాపాడడం కోసం అందరూ ఒకటవుతున్నారు. ఒక్కోసారి 10 రూపాయల నుంచి 100,000 రూపాయల దాకా ఎవరికి తోచింది వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆ అపరిచితుల సాయం వల్ల ఆరిపోతున్న ఒక దీపం మళ్ళీ వెలుగుతోంది అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పు. ఇది చూస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది, మనుషుల్ని విడదీసేవి ఎన్నున్నా మానవత్వం మాత్రం అందరినీ ఒకటి చేస్తుందని.
1: మరి ఆ సాయం చేసేవాళ్ళకి ఆ బాధితులతో ఎలాంటి రక్త సంబంధం ఉండదు, కనీసం పరిచయం కూడా ఉండదు. కానీ ఆ చిన్నారి నవ్వుతున్న ఫోటో చూసి ఈ ప్రాణం పోకూడదు అని తపించిపోయి సాయం చేస్తారు. మరి ఆ అపరిచితులు పంపే ప్రతి రూపాయి వెనుక ఒక ప్రార్థన ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. నిజంగా ఆపదలు ఉన్నప్పుడు వేల మంది దేవదూతల్లా మారి ఇలా ఆదుకోవడం చూస్తుంటే లోకంలో ఇంకా మంచి మిగిలే ఉంది అనిపిస్తుంది కదా.
0: అవునమ్మా, ఇది ఒక గొప్ప సామాజిక బాధ్యతగా మారుతుంది. రూపాయి కలిపి కోట్లుగా మారి ఒక ప్రాణాన్ని మృత్యువు నోటి నుంచి లాక్కు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. ఇక్కడ సాయం చేసేవాడు తానేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోడు, నా వంతు బాధ్యత నేను తీర్చుకున్నాను అని సంతృప్తి పడతాడు. ఇలాంటి సంఘటనలు మనకిచ్చే భరోసా ఏంటంటే మనం ఒంటరి వాళ్ళం కాదు, మన వెనక ఈ సమాజం ఉంది అని.
1: నిజమన్నయ్య. లిజనెస్ మరి అపరిచితులుగా ఉండి కూడా ఒకరి జీవితంలో వెలుగులు నింపే ఈ సైలెంట్ వారియర్స్ అందరికీ మనం సెల్యూట్ చేయాలి. సాయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆపదలు ఉన్న వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థన, వాళ్ల కథను నలుగురికి చేరవేయడం కూడా ఒక గొప్ప సాయమే. మానవత్వానికి సరిహద్దులు లేవు, భాషాభేదాలు లేవు. ఒకరి కష్టాన్ని చూసి మన కన్ను చెమ్మగిలితే మనలో ఇంకా మనిషి బతికే ఉన్నాడు అని అర్థం.
0: అవునమ్మా, ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల గొప్ప మార్పు కూడా వచ్చింది తెలుసా. వాట్సాప్ గ్రూపుల్లో గానీ సోషల్ మీడియాలో గానీ ఎవరైనా అర్జెంటుగా రక్తం కావాలి అని మెసేజ్ రాగానే ఎంతో మంది యువత అసలు వాళ్ళు ఎవరో కూడా చూడకుండా హాస్పిటల్స్ కి పరిగెడుతూ ఉన్నారు. ఆ రక్తం ఎవరికి వెళ్తుందో, ఎవరి ప్రాణం కాపాడుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కానీ తన రక్తంతో ఒక అపరిచితుడికి ప్రాణదానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం చెప్పు.
1: నిజమే అన్నయ్య, రక్తం అనేది ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు కదా, అది ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది మాత్రమే. ఆపదలో ఉన్నప్పుడు ఆ అపరిచిత రక్తదాత ఇచ్చే ఒక బాటిల్ రక్తం మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని మళ్లీ బ్రతికించి వాళ్ల కుటుంబంలో వెలుగులు నింపుతుంది. సాయం పొందిన వాడికి ఆ రక్తం ఇచ్చింది ఎవరూ తెలీదు, ఇచ్చిన వాడికి అది ఎవరి ప్రాణం కాపాడిందో తెలీదు. కేవలం మానవత్వం అనే బంధం మాత్రమే అక్కడ పనిచేస్తుంది.
0: కరెక్ట్ అమ్మా. ఇక అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా, అవయవదానం. పాపం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ఆ పుట్టెడు దుఃఖంలో కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. తమ మనిషి ఎలాగూ తిరిగిరాడు, కానీ తన అవయవాల వల్ల ఇంకొక 5 ఆరుగురు అపరిచితులు బతకాలని వాళ్ళు చూపే ఆ

0: ఉదారతకి నిజంగా సాష్టాంగ నమస్కారం చేయాలి కదా.
1: అవును కదా, మరి ఒక వ్యక్తి కళ్ళు ఇంకొకరికి చూపునివ్వడం, ఒకరి గుండె ఇంకొకరిలో కొట్టుకోవడం, ఒకరి ఊపిరితిత్తులు ఇంకొకరికి శ్వాసనివ్వడం అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకొక అపరిచితుడి రూపంలో బతకడమే కదా. అసలు ఆ అవయవాలు పొందిన వ్యక్తులు ఆ దాత కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటారు. స్పృహ లేకుండానే తెలియకుండానే చేసే ఈ అపరిచిత సాయం దైవత్వంతో సమానం కదా. లిజ్నెస్, మరొక్కసారి ఆలోచించండి. మన రక్తంతో ఒక ప్రాణం నిలబడితే, మన అవయవాలతో ఒక వ్యక్తి మళ్లీ లోకాన్ని చూడగలిగితే అంతకంటే సార్థకత ఏముంటుంది? ఈ యువత చూపిస్తున్న చొరవ, ఆ కుటుంబ సభ్యులు చూపే ధైర్యం మనందరికీ కూడా ఒక పెద్ద పాఠం. అపరిచితులం అయినా సరే ఒకరికొకరం అండగా ఉంటే ఏ కష్టమైనా చిన్నదైపోతుంది.
0: కరెక్ట్గా చెప్పావమ్మా, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకుపోలేం, కానీ ఇలాంటి సాయం ద్వారా ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాం. ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ ముచ్చట్లు వింటుంటే ఒకటి మాత్రం అర్థమవుతోందమ్మా, అపరిచిత సాయం అంటే కేవలం ఒక పని చేసి పెట్టడం కాదు, అది ఒక మనిషికి జీవితం మీద నమ్మకాన్ని ఇవ్వడం.
1: అవునన్నయ్య, మరి ఈ ప్రయాణంలో మనం ఎంతో మందిని కలిసాం, రక్తం ఇచ్చే యువతని చూసాం, అవయవదానం చేసే గొప్ప మనసుల్ని చూసాం, కనీసం పేరు కూడా చెప్పకుండా కోట్లాది రూపాయలు సాయం చేసే అపరిచిత దైవాల్ని చూసాం.
0: అవునమ్మా, ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమం ముగించే ముందు శ్రోతలందరికీ ఒక చిన్న మాట, మన జీవితం ఒక ప్రయాణం లాంటిదండి. ఈ ప్రయాణంలో మనం ఎవరికి ఏమీ పట్టుకురాలేదు, ఏమీ పట్టుకుపోలేం, కానీ మధ్యలో మనం వదిలి వెళ్లేది కేవలం మన మంచితనం మాత్రమే. ఆ రోజు ఆ అపరిచితుడు మీకు సాయం చేయకపోతే మీరు ఈ రోజు ఇలా ఉండేవారు కాదు అని మీరు నమ్మితే ఆ కృతజ్ఞతని కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించండి.
1: రేపొద్దున మనమే ఎవరికో ఒకరికి అపరిచిత దైవం కావాలి. రోడ్డు మీద ఎవరైనా ఆపదలు ఉంటే నాకెందుకులే అని వెళ్లిపోకుండా ఒక్క నిమిషం ఆగి వాళ్ళని పలకరించి సాయం చేద్దాం. మరి ఆ సమయంలో మీరిచ్చే ఆ చిన్న భరోసా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు, ఈ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉంది అన్న నమ్మకాన్ని కూడా నిలబెడుతుంది.
0: కరెక్ట్ అమ్మా, ఒకరికి సాయం చేయడానికి మనం ధనవంతులమే అవ్వక్కర్లేదు, గుండె నిండా జాలుంటే చాలు. అపరిచితులుగా పరిచయమై ఆత్మీయులుగా మిగిలిపోయే ఆ అద్భుతమైన బంధాలకి మనం అందరి తరఫున ఒక సెల్యూట్ చేద్దాం.
1: లిజ్నెస్, మరి ఈ రోజు ముచ్చట్లు మీ గుండెల్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించాయని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా ఉండండి. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో ముగించి రేపొచ్చి ఈ రోజు ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి కృష్ణానది కేవలం ఒక జల ప్రవాహం మాత్రమే కాదు, అది సాక్షాత్తు విష్ణు స్వరూపం అని పురాణాలు చెప్తున్నాయి. మరి కృష్ణానది పుట్టుక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన మరియు భక్తిపూర్వకమైన గాథ అనేది ఒకటి ఉంది, అదేంటనేది తెలుసుకుందాం. ఇక కృష్ణానది ఆవిర్భావం విషయానికి వస్తే, పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలని నిశ్చయించి సహ్యాద్రి పర్వత ప్రాంతాన్ని వేదికగా ఎంచుకున్నాడు. మరి యజ్ఞం కోసం తన భార్యలైన సావిత్రి గాయత్రులతో కలిసి రావాల్సి ఉంది. అయితే సావిత్రీదేవి సమయానికి చేరుకోకపోవడంతో ముహూర్తం మించిపోకూడదని బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. మరి కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన సావిత్రీదేవి తన స్థానంలో మరొకరు ఉండటం చూసి ఆగ్రహానికి లోనవుతుంది. ఆ కోపంలో ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇలా శపిస్తుంది, బ్రహ్మదేవుడు నదిగా మారిపోవాలని, శివుడు జలరూపం ధరించాలని, విష్ణువు నల్లని నదిగా అంటే కృష్ణానదిగా మారిపోవాలని. అయితే దేవతల ప్రార్థన మన్నించి ఆ శాపం వల్ల లోకానికి మేలు జరగాలని భావించిన త్రిమూర్తులు నదులుగా అవతరించారు. మరి విష్ణువు కృష్ణానదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కుముద్వతి నదిగా. ఈ మూడు నదులు కూడా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద కలిసి కృష్ణవేణిగా ప్రవహిస్తున్నాయి. మరి కృష్ణానదికి సంబంధించి భక్తులు విశ్వసించే మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. మరి అదేంటంటే, ఇక పుణ్యస్నానం విషయానికి వస్తే, మరి కృష్ణ పుష్కరాల సమయంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు. కానీ కృష్ణమ్మ పేరు తలచుకున్నా స్నానం చేసినా మోక్షం సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. మరి అలానే ఈ నది ఒడ్డునే విజయవాడలో ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి పర్వతంపై కనక దుర్గమ్మ కొలువై ఉంది. ఇక్కడ కృష్ణమ్మ దుర్గాదేవి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. ఇక అలానే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం కృష్ణానది ఒడ్డునే ఉంది. ఇక కృష్ణానదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తూ ఉంటారు. వేణి అంటే జడ అనర్థం. భక్తుల కోరికలను తీరుస్తూ, పంటలను పండిస్తూ దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఈ నదిని సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క అంశగా భావిస్తూ ఉంటారన్నమాట. మరి కృష్ణానది గురించి చాలా చక్కటి విషయాలైతే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా పెద్ద మనమడు విహాన్ష్ పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి, ఈరోజు మీ పెద్ద మనవడైనటువంటి

విహాన్స్కి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, అలానే నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి విహాన్స్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాడు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురు నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం విజయ బంగార్ తల్లి అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 14 అందాల నటి మధురిమ పుట్టినరోజు, మరి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగలరు అంటున్నారు. మరి వంశీ గారి దర్శకత్వంతో అల్లన్ నరేష్ హీరోగా వచ్చిన సరదాగా కాసేపు చిత్రంలో మరి మధురిమ గారి నటన మన సరదాగా కాసేపు కార్యక్రమం మాదిరి చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అలానే మే 14 మరి పులిపాటి వెంకటేష్ గారి పెద్ద మనవుడు విహాన్ష్ పుట్టినరోజు, మరి ఆ బాబుకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే విహాన్ష్ బాబుకు, అలానే అందాల నటి మధురిమ గారికి మీ తరపు నుండి రేడియో 90.4 తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే ఈరోజు మా కోసం మరి సరదాగా కాసేపు చిత్రం నుండి చక్రి గారు, మాళవిక గారు ఆలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గారు సాహిత్యం సంగీతం చక్రి, మరి నీ పలుకులు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అలానే మరి పూజారి ధనంజయ్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. అఖండ చిత్రం నుండి అడిగా అడిగా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈ రోజు మా కోసం చక్రధారి చిత్రం నుండి మానవ ఏమున్నది ఈ దేహం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలాగే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుని, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి కమల్ హాసన్ గారు నటించిన శుభ సంకల్పం చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రక్షాళనం కథ వింటారు. శారదా, శారదా పిలుపు. ఆ గొంతులో అధికారం. భోజనాలయ్యాక వంటింట్లో అరుక్కడుగుతున్నాను. విసుగ్గా ఉందా పిలుపు? ఎంత విసుగ్గా ఉందంటే వెంటనే అక్కడి నుంచి పరిగెత్తిపోవాలన్నంతగా. 30 ఏళ్లుగా నన్ను శాసిస్తోందా గొంతు. ఇప్పుడు మంచం మీద పడ్డా ఆ మనిషి తలబిరుసు తగ్గలేదు. ఆ వస్తున్నా అంటూ

తుడుచుకుంటూ వెళ్లాను. కాస్తంత వీపు గేరవే, దురద పెడుతోంది. నాకసలు ఎవరికైనా వీపు గోకలంటే పరమరూత. కాని తప్పదు, ఆమె చెప్పిన మాట వినడం పెళ్లైనప్పటినుంచి అలవాటైపోయింది. కాని ఇప్పుడామె మంచం మీద ఉండి చేయించుకుంటుంటే ఇన్నాళ్లు ఆమె మీదున్న ద్వేషం బయటకొస్తోంది. నేను పెళ్లైన 5 ఏళ్లకి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను. ఆమెకది సుతారాము ఇష్టం లేదు. పెళ్లైనప్పటినుంచి నన్ను ఎన్ని రకాలుగా వేధించిందో ఆ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. ఆమెకిప్పుడు చెముడు కూడా తోడవటంతో నా కడుపులో రగిలే కసికి మంచి లెటౌట్. కాని ఆమె తెలివేంది. ఏవే శారదా, నన్ను తిట్టుకుంటున్నావా? నీ చేతిలో ఇలా పడాలని నాకు రాసిందే అంటుంది. కాని నేనేం లెక్క చేయను. మొన్న మా ఆయనకి వినిపించేలాగా ఈ పీడ ఎప్పుడు వదులుతుందో. బావున్నప్పుడు నేను సాధించి చంపుకు తింది, ఇప్పుడు మంచానబడి నాకంటూ ఓ జీవితం లేకుండా చేసింది. చచ్చి కూడా దెయ్యమే నన్ను పీకుతుంటుందేమో అన్నాను. ఆయన ముఖం మ్లానమైంది. శారదా, కనీసం ఓ మనిషిలా ఆలోచించు. గతాన్ని తవ్వుకుని ప్రయోజనమేంటి? ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది అన్నారు. ఆమె కంటే ముందు నేనే పోతే అదే అదృష్టం. మీకు మీ అమ్మాయిగా ముఖ్యం అని మరింత మండిపడ్డాను. పక్షవాతంతో ఆమె మంచాన పడ్డాక ఆమెకి సేవ చేయడానికి ఓ మనిషిని పెట్టాం. కాని ఈమె చేదస్థానికి అధికారానికి తట్టుకుని పనిచేయలేక ఆ మనిషి మానేసి వెళ్లిపోయింది. అలా ఇద్దరు మారాక తప్పనిసరిగా నేనే చేస్తున్నాను. ఆమె ఎన్ని రకాలుగా నన్ను బాధ పెట్టిందో తలుచుకుంటే దుఃఖము కోపము వస్తాయి. ప్రతిదానికి ఆంక్షలు. నేను చేసే ప్రతి పనిలో తప్పులెంచడం, చిన్న తప్పుని భూతద్దంలో అందరికీ చూపి నన్ను 4 మాటలని తృప్తిపడే ఆమె నైజం. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. ఆయన ఏమీ పట్టనట్లు తన మానాన తాను మధ్యస్థంగా ఉండిపోయేవారు. ఎన్ని కలలు కన్నాను. రిటైర్ అవుతూనే ఎప్పుడో మానేసిన వీణతీగలు సరిచేయించి మళ్లీ సాధన మొదలెట్టాలని, సరస్వతమ్మ గారి దగ్గర కొన్ని అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలని, ఇంటి ముందర జాగాలు కొన్ని మొక్కలు పద్ధతిగా పెంచాలని అన్నీ కలలుగానే మిగిలిపోయాయి. రోజంతా ఈమె సేవ, ఇంటి పని, విసుగకి ఓ ముసుగుల టీవీ, ఇంతే బతుకు. నా కొడుక్కి 4 నెలల క్రితమే పెళ్లైంది. కొడుకు కొడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పరుగుల జీవితం వాళ్ళది. వాడు ప్రొద్దున 7 ఇంటికి వెళ్ళిపోతాడు. కోడలు 8 ఇంటికి లేచి తయారై 9 ఇంటికల్లా వెళ్తుంది. రాత్రి ఒకరి వెనుక ఒకరు లేదా ఇద్దరు కలిసో వస్తారు. మొదటి రోజు కోడలు 8 ఇంటికి లేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. పెళ్లైన కొత్తలో ఓ రోజు 7 ఇంటికి లేస్తే అత్తగారేమో చీపురు నా ముందర విసరకొట్టి, ఇంటి పని ఎవరు చేస్తారు తల్లి, 7 ఇంటికి లేస్తే ఈ కాలం వాళ్ళకి సంసారం చేయడం తెలీదు అంది. తర్వాతెప్పుడు ఆలస్యంగా లేవలేదు. కాని అప్పటి కాలానికి ఇప్పటికీ పోలికెక్కడా. వీళ్ళకి పాపం ఎన్నో టెన్షన్లు. నా ఆలోచనలోంచి కాలింగ్ బెల్ వినిపిస్తే లేచాను. తలుపు తెరిస్తే నా కోడలు స్మిత, వాళ్ళమ్మ నాన్న. వాళ్ళని ఆహ్వానించి మర్యాదలు చేశాను. మొదటిసారి స్మితని వదిలి 4 రోజులున్నాం వదినా, చూడాలనిపించేసింది, వచ్చేసాం అంటూ బేలగా అందామి. అరే మీ అమ్మాయి ఇల్లు, మీ ఇల్లు కాదా, తప్పకుండా రావాల్సిందే అన్నాను. ఆడపిల్లల్ని కన్నవాళ్ల బాధ అలాగే ఉంటుంది కదా అనుకుంటూ, వాళ్ళు నేను మా అత్తగారికి చేస్తున్న సేవల్ని పదే పదే పొగుడుతుంటే మొదటిసారిగా అపరాధ భావం కలిగింది. ఎంత ఓపికమ్మా మీకు, ముఖం మీద డవ్వు చెదరకుండా అత్తగారికి ఇంత సేవ చేస్తున్నారంటే నిజంగా పుణ్యజీవి తల్లి మీరు అన్నారు స్మిత నాన్నగారు. వాళ్ళున్నన్ని రోజులు నా నిజస్వరూపానికి ఒక తొడుగు తగిలించాను కదా. మరి నా కొడుకు కొడలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పరదా తప్పనిసరిగా ఉంటుంది. మా ఆయన ముందు ఎవరూ లేనప్పుడు నా గుండెలో ద్వేషం అలా అగ్నిపర్వతమై లేచి జ్వాలలు కక్కి ఆయన్ని బాధ పెడుతుంటే ఓ రాక్షసానందంతో ఏం దొరుకుతుంది నాకు. నా మనసులో ఘర్షణ. స్మిత రోజు ఇలా 8 ఇంటికే లేస్తుందా అడిగింది వాళ్ళమ్మ. ఇంకా పెళ్ళైన కొత్త కదా, బాధ్యతలు మీద పెడితే వాళ్లే తెలుసుకుంటారు, ఎంజాయ్ చేయనియండి అన్నాను. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు స్మిత ప్రొద్దుటే లేచింది. నా పూజ కాకనే కాఫీ ఇచ్చింది. కాస్తంత ఆశ్చర్యం వేసినా ఊరుకున్నాను. ఇంట్లో ఉన్నంతసేపు నా పనిలో తనే తనే సాయం చేస్తోంది, తెలియనివి అడిగి తెలుసుకుంటోంది. ఈ మధ్య అత్తగారిని తిట్టుకోబోతే 1000 కోటి పొగడ్తలు గుర్తొచ్చి కాస్త సిక్కేస్తోంది. ఆమెని తిట్టుకోకుండా ఓ మానవత దృక్పథంతో నిస్సహాయ వ్యక్తికి సేవ చేస్తున్నా అని నాకు నేనే చెప్పుకోవడం వల్ల కాస్తంత మనసుకి హాయిగా ఉంటోంది. వింతగా ఉంది కాని ఒకరిని తిట్టుకోవడం వల్ల నా మనసు కూడా ఎంతగా కష్టపడుతుందన్నమాట. ఆ రోజు ప్రొద్దుటే 6 గంటలకి సెల్లోంచి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ శ్రావ్యంగా వినిపించింది.
కళ్ళు తెరిస్తే ఎదురుగా లేత గులాబీలతో

0: అందమైన పుష్పగుచ్చం. దాని ప్రక్కనే ఓ చిన్న స్టాండ్ మీద మెరుస్తున్న అక్షరాలతో ఓ కవిత, సందేశం లాంటిది రాసిన కార్డు. అమ్మంటే అనురాగం, అమ్ముంటే ఆనందం, అమ్మ పెంచేది ప్రేమామృతం, అమ్మ సాటి అమ్మే, అమ్మ కలకాలం సంతోషంగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని. సతీష్, స్మిత. ముఖం కడుక్కుని రాగాని కోడలు కాఫీ ఇచ్చి, అత్తయ్య ఈరోజు మీరు వంటింట్లో ఏ పని చేయకూడదు, నాకు ఈరోజు వీక్లీ ఆఫ్, మీరు ఇప్పుడే పుట్టిన పాపాయి మరి అంది. ఈయన సతీష్ శుభాకాంక్షలు చెప్పారు. నేను స్నానం చేసి రాగానే కోడలు కొత్త చీర రవిక తీసిపెట్టింది. నాకు తెలియకుండా ఎప్పుడు కుట్టించిందో రవిక, లేత నీలం రంగు గద్వాల చీరే, సాయంత్రం కట్టుకుంటాలేమ్మా అంటే వినలేదు. మీరు మావయ్య గుడికెళ్ళరండి అంది. చీర కట్టుకుని ఆయనతో కలిసి అత్తగారికి దండం పెట్టాను. మొత్తైదుగా కలకాలం హాయిగా ఉండు తల్లి అంది. ఎందుకో కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆమె పుట్టినరోజెప్పుడో తెలియదు, ఎప్పుడూ జరుపుకున్నట్టు గుర్తులేదు. కానీ ఇంట్లో అందరి పుట్టినరోజులకి ఆమె తలంటు పోసేది, తీపి చేసేది. ఆమెకి మా మామగారితో రెండో పెళ్లి, ఇద్దరికి 15 సంవత్సరాల వ్యత్యాసం. 16 ఏళ్లకి పెళ్ళైతే 25 ఏళ్లకి వైధవ్యం. సవతి పిల్లలు, తన పిల్లలు అందరూ కలిపి 6 మంది పిల్లల్ని బాధ్యతగా అప్పించి పెద్ద చేసి ఆస్తి నిలబెట్టుకోవటంలో ఆమె ఎన్ని కష్టాలు పడుంటుందో, ఆ కాఠిన్యం వెనుక ఏ కారణాలున్నాయో. ఆమెకు సంగీతం నేర్చుకోవాలని ఉన్నా బీదరికం వల్ల నేర్చుకోలేకపోయిందట. నేను బాగా కీర్తనలు పాడతానని అందరితో గొప్పగా చెప్పుకునేది. నన్ను మాత్రం ఎదురుగా ఎప్పుడూ మెచ్చుకునేది కాదు. ఇంకా అధికారంగా అందరి ముందర అడిగేది, శోభిల్లు సప్తస్వర పాడవే అంటూ. నా కోడలు ఇంటికి వచ్చి 2 నెలలే అయ్యింది. నేనామెని ఏమీ తప్పులు పట్టను, సాధించను. కానీ ప్రేమగా ఇష్టంగా కూడా ఎక్కువ మాట్లాడను. మక్కయ్య కోడల్ని గమనించాక నాకు ఈ కాలం కోడళ్ళంటే భయం వేసిన మాట నిజమే. అందుకే అంటీ ముట్టనట్టుగా కాస్తంత దూరంగా ఉండటమే మంచిదనుకున్నాను. కానీ తను మాత్రం చాలా అభిమానంగా ఉంటుంది. పుట్టింటి సంగతులు, ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది, స్నేహంగా ఉంటుంది. నాకు మత్తగాని చూస్తే మొదట్నుంచి భయం. అందులోంచి పుట్టిన ద్వేషం తప్ప ఎప్పుడూ ఇష్టంగా ఉండిన జ్ఞాపకం లేదు. ఇప్పుడైతే మంచాన పడింది, కానీ బాగున్నప్పుడు సోమరిగా కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక పని కల్పించుకుని చేస్తుండేది. సాయంత్రం నాకు చెప్పకుండా స్మిత నా స్నేహితురాల్ని పిలిచింది డిన్నర్కి. పదార్థాలన్నీ బయట నుంచి తెప్పించింది. ఎలాగైనా ఈ కాలం పిల్లలు ప్రతీదీ చక్కగా ప్రణాళికబద్ధంగా చేస్తారనిపించింది. భర్తగారిని బెల్లగా వీల్ చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆమెకి అందరితో మాట్లాడాలన్న ఆశ. సరదాగా గడిచింది సాయంత్రం. నా నేస్తాలందరూ నేను మా అత్తగారికి చేస్తున్న సేవని రకరకాలుగా పొగుడుతున్నారు. ముసలివాళ్లని ఎలాగోలా వదిలించుకోవాలని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో నాలాంటి వాళ్లు 100కో 100కో ఒకరుంటారన్నారు. నాకెందుకో పాతాళంలోకి కుంగిపోతున్నట్టుంది. ఇంతలో మా అత్తగారు నా ఫ్రెండ్ సరితతో అనడం వినిపించింది. నేను ఎన్ని కష్టాలు పడ్డా దేవుడు మంచి కోడల్నిచ్చాడు, కన్న బిడ్డకన్నా ఎక్కువగా చేస్తుంది. ఆ గొంతులో ఎంతో ప్రేమ. కాని నన్ను చూస్తూనే ఆమె అధికారంగా కాసిన మంచినీళ్లు తీసుకురావే అంది. అనుకోకుండా ఆ రోజు రాత్రి చక్కటి వర్షం కురిసింది. రోడ్ల మీదున్న దుమ్మంతా పోయి నల్లగా అందంగా మెరుస్తున్నాయి. శ్రోతలు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ప్రక్షాళనం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: నానోజూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సువర్చల హనుమత్ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. గ్రామోత్సవాన్ని ఈవో ఆర్వి చందన ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో పురపాలక ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

చేసింది. ఈలోగా ఎన్నికలు జరిగితే ప్రత్యేక పాలన రద్దవుతుంది. కాగా భీమవరం పురపాలక సంఘానికి, భీమవరం ఆర్డీఓ తాడేపల్లిగూడానికి, అక్కడి ఆర్డీఓ పాలకొల్లుకు, నర్సాపురం ఆర్డీఓ తణుకు పురపాలక సంఘానికి కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రత్యేక అధికారులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచే చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. రోడ్డు భద్రతపై సంబంధిత అధికారులతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా చూడాలని, బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా ప్రాంతాలలో హెచ్చరికా బోర్డులు, వేగ నిరోధకాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వాహన చోదకులు ఖచ్చితంగా శిరస్త్రాణం, సీటు బెల్ట్ ధరించేలా చూడాలని ఆదేశించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, జిల్లా రవాణాధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ఆచంటలో ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాలంవారిపాలెంలోని P4 భవనంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా మండల అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. పశ్చిమ గోదావరి సారారహిత జిల్లా అని DPEO బి సుబ్బారావు అన్నారు. జిల్లా ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గొలుసు దుకాణాలకు అవకాశం లేకుండా కల్తీ మద్యం విక్రయాలను అరికడుతూ మద్యం విక్రయాల్లో సమయపాలన పాటించడంపై నిఘా ఉంచామని తెలిపారు. గతేడాది మే నెలలో సారారహిత జిల్లాగా గుర్తించారు. కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో మార్పు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాలలో నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. సారా తయారీపై ఆధారపడిన 32 మందిని గుర్తించామని, వారిలో 7 జీవనోపాధి నిమిత్తం 13.50 లక్షల బ్యాంకు రుణాలు ఇప్పించగా మరో 25 మంది రుణం తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. భీమవరంలో 5, తాడేపల్లిగూడెంలో 2, నర్సాపురంలో 1 కేంద్రంలో ఉదయం మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 2342 మంది విద్యార్థులకు గాను 2256 మంది హాజరయ్యారు. మొత్తం 96.33% హాజరు నమోదైంది. పిల్లల్ని భిక్షాటనకు పంపించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్ అన్నారు. బాలల సంరక్షణ బృందం బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి భిక్షాటన చేస్తున్న 3 చిన్నారులను గుర్తించారు. వీరిని భీమవరం బాలల సంరక్షణ కార్యాలయానికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని సూచించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అరుణకుమారి తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సరికొత్త సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 3వ తరగతి నుంచి పీజీ కోర్సుల వరకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీకి విధి విధానాలు, జారీ ప్రక్రియ ప్రారంభమైనట్లు వ్యవసాయాధికారి పి రమేష్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ పథకం ద్వారా పరికరాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి రైతులు ఈ నెల 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు లాటరీ ప్రక్రియ ద్వారా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. ఈ పథకం ద్వారా మండలానికి 5 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దరఖాస్తుకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెప్మా సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా తాత్కాలిక పీడి జి హెప్సిబాద్ తెలిపారు. భీమవరంలో జిల్లా స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఒక కుటుంబం ఒక ఆంటర్ప్రెన్యూర్లో భాగంగా అర్హత గల లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారి లక్ష్మి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు వెళ్లి యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనులు చేయించవద్దని సూచించారు. చిన్నారులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే విజ్ఞానం మరింత పెంపొందుతుందని మండల విద్యాశాఖ రీసోర్స్ పర్సన్ కె అన్నపూర్ణ తెలిపారు. పాలకొడేరు గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లక్ష్య సాధన, విజ్ఞానం పెంపొందించుకోవడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు కోరారు. ఆయన ఆధ్వర్యంలో ఆనకొడేరు పంచాయతీ ఈలంపూడిలో ఇంటింటి కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో ఉన్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు.
గ్రామాల్లో స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. దీనికోసం యువత, ఆయా సంఘాల్లోని మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆమె బుధవారం సమీక్ష జరిపారు. జిల్లాలో ఏ ఏ ఉత్పత్తులు తయారు చేసి మంచి ఉపాధి పొందవచ్చో వివరించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, మరీనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంకి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. రేలంకి స్వగృహంలో పడక్ కుర్చీలో కూర్చుని కిటికీలోంచి వీధిలో పోతున్న జనాల్ని చూస్తున్నాడు. దృష్టి వీధి మీద, వచ్చే పోయే మనుషుల మీద ఉన్న మనసు ఎటేటో విహరిస్తూ ఉంది. గతకాలపు జ్ఞాపకాలు ఏవేవో అతని స్మృతిపదంలో కదులుతున్నాయి. తను హాస్యనటుడు అవడం కూడా ప్రమాదంగా పరిణమించిన ఘట్టం ఒకటి తన జీవితంలో సంభవించింది. ఒకసారి తమ దగ్గర బంధువు ఒకరు చనిపోతే తన ఊరికొచ్చాడు. రేలంగొచ్చాడని తెలిసి జనం విపరీతంగా గుమ్ముగూడి బయట కలకలం సృష్టిస్తున్నారు. అంత్యక్రియల సమయంలో తను దుఃఖం పట్టలేక బోరున ఏడుస్తుంటే జనం గొల్లున నవ్వసాగారు. వాళ్ళకి తన ఏడుపు ఏ సినిమాను గుర్తుకు తెచ్చిందో, తన ఏడుపులో వాళ్లకి ఏం హాస్యం కనిపించదో, అదుగు తనకప్పుడనిపించింది, నేనెందుకు హాస్యనటుణ్ణి అయ్యానా అని. నిజ జీవితంలో విషాదం అనుభవిస్తూనే హాస్యనటుడు హాస్యం పంచుతున్నాడా, లేక హాస్యనటుడి విషాదం కూడా జనాలకి చెక్కలిగింతల్ని పెట్టి నవ్విస్తూ ఉంటుందా? జీవితం హాస్యం, మరణం కూడా హాస్యమేనా, అంతా హాస్యమేనా అని అనిపించి మళ్లీ ఇంకోసారి బాధగా నిట్టూర్చాడు. మీర్చాపురం రాజావారి దివాణం కృష్ణవేణి గుర్తొచ్చారు. బిఏ సుబ్బారావు గారు, పుల్లయ్య గారు వంటి తమ కాకినాడ బ్యాచ్ అంతా రాజావారి దివాణంలో సందడి సందడిగా తిరగడం, రాజావారి పెద్దమ్మాయి పెళ్లిలో నడుం బిగించి తనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయడం గుర్తొచ్చింది. బిఏ సుబ్బారావు గారికి తనంటే ఎంత ప్రాణం. మొట్టమొదట ఆయన దర్శకత్వం వహించిన పెళ్లటూరి పిల్ల సినిమా నుంచి ఆయన తీసిన సినిమాలన్నింటిలో తనకి ఏదో ఒక ముఖ్య పాత్రని ఇస్తూ ఉండేవారు. ఆయన స్నేహానికి ఎంత ప్రాణమిస్తారు, వారి బిఏఎస్ ప్రొడక్షన్స్ ఎంబ్లెమ్ని చూసిన వారికి బాగా బోధపడుతుంది. ఆ ఎంబ్లెమ్లు ఒప్పులు కుప్ప తిరిగే ఇద్దరు ఆడపిల్లలు స్నేహానికి గొప్ప సంకేతం. మహానటులు వేమూరి గగ్గయ్య, సిఎస్ఆర్ కన్నాంబ వంటి వారంతా వెళ్లిపోయారు. తను కూడా ఒక బెంగాలీ రచయిత రాసినట్లు ఈ దారిణ ఎందరో వచ్చారు, ఎందరో వెళ్లిపోయారు, ఇంకెందరెందరో వస్తున్నారు, వస్తూనే ఉంటారు. బాటసారులు సాగిపోతూనే ఉంటారు, బాట మాత్రం అక్కడే అలానే స్థిరంగా ఉంటుంది. ఇంతకీ ఈ బాట కాలమా ప్రపంచమా? చలికాలం, సాయంత్రం తొందరగా అయిపోతుంది. ఇంకా 6 గంటలు కాకముందే నలువైపులా చీకట్లు ఆవరిస్తూ ఉన్నాయి. నవంబర్ నెల కనుక చలి బాగానే వేస్తోంది. ఒక ఒంటరి పక్షి అంధకారం అలుముకున్న ఆకాశ మార్గాన నెమ్మదిగా ఎగురుతూ గూటికి వెళుతోంది. 1975 నవంబర్ నెల తాడేపల్లిగూడెంలోని రేలంగి స్వగృహంలో 10వ తేదీన రేలంగి తండ్రికి ఆప్తికం నిర్వహించాడు. 17వ తేదీన కార్తీక మాసం కావడం వల్ల రేలంగి దంపతులు ఉదయాన్నే స్నానాధికాలు ముగించుకుని కార్తీక మాసపు వ్రతాలు చేశారు. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల రేలంగికి జలుబు చేసి 2-3 రోజులైనా తక్కలేదు. ఏలూరు నుండి డాక్టర్ని పిలిపించి చూపించారు. ఆయన బ్లడ్ టెస్టులు చేసి మందులు రాసిచ్చి వెళ్లిపోయాడు. హైదరాబాద్లో ఐజీగా ఉన్న ఒక ఆయన రేలంగి కుటుంబంతో పెళ్లి సంబంధం కోసం ఇంటికొచ్చారు. అంతా నిశ్చయమైంది. ఆయన హైదరాబాద్కి రమ్మనమని రేలంగిని సాదరంగా ఆహ్వానించాడు. ముందు మద్రాసుకు వెళ్లి డాక్టర్లకు ఒకసారి చూపించుకుని టెస్టులు వగేరా చేయించుకుంటాను, ఆ తర్వాత హైదరాబాద్ వస్తాను అని రేలంగి ఆయనకి మాటిచ్చారు. ఆయన సోమవారం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మంగళవారం మామూలుగానే గడిచింది. బుధవారం ఉదయాన రాజేశ్వరి రేలంగిని కూర్చోబెట్టి అలవాటుగా స్నానం చేయించింది. స్నానమైన తరువాత ఆయన రాజేశ్వరిని, ఉసే రాజీ ఇలా రావే అంటూ దగ్గరకు పిలిచాడు. నువ్వు నాకు కన్న తల్లి కన్నా మిన్నగా ఎన్నో సేవలు చేశావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలని అంటూ చిన్న పిల్లాడిలా ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. రాజేశ్వరి ఆయన మాటలకు బాధపడి, మీరలా ఏమీ అనుకోకండి నాన్నగారు, చిన్నప్పటినుండి మీరు మాకు చేసిన దాని దగ్గర ఇదే మూలా, మీరు నా మీద చూపించిన ప్రేమాభిమానాల ముందు నేను చేసేదేమీ గొప్ప కాదు అంది. ఈ మాట అక్షర సత్యం. రేలంగి ఆస్తిపాస్తుల్ని చూసి ఆయన తమకేదైనా ఇస్తారని స్వార్థంతో రాజేశ్వరి ఆయనకు సేవ చేయలేదు. సేవా నిరతి ఆవిడ నరనరాన జీర్ణించుకుపోయింది. 27వ తేదీ గురువారం ఉదయం రేలంకి నిద్రలేస్తూని, ఇవాళ కాస్తంత ఒంట్లో నలతగా ఉంది అని రాజేశ్వరితో అన్నాడు. ఆవిడ బెడ్ కాఫీ తాగమంది. వద్దే బాబు, నేను ముఖం కడుక్కోలేదు, అలా బెడ్ కాఫీ తాగడం నాకు నచ్చదు అని ఆయన ఒప్పుకోలేదు. బయట ఆవిడ నీరసంగా ఉంటుందన్నారు కదా, మరేం పర్వాలేదు, ఇవాళ్ళ కాస్త అంత తాగండి అని బలవంతం పెట్టింది. ఆయన అయిష్టంగానే కొంచెం తాగి గ్లాస్ పక్కన పెట్టాడు. ఆవిడింకా రేలంగకి స్నానం చేయించలేదు. బుచ్చయ్యమ్మ కార్తీక మాసమని పూజలు చేసుకోవడానికి కోవెలకి వెళ్లిపోయింది. కాసేపాగి మీకు స్నానానికి నీళ్లు తోడమంటారా అని రాజేశ్వరి ఏదో మాట్లాడుతూ ఉండగానే కుర్చీలో కూర్చున్న రేలంగి ఆమెను మాట పూర్తి చేయనీయకుండా, రాజీ నాకు నడున్నప్పు వచ్చేస్తుందే, నన్ను సోఫాలో పుడుకోబెట్టు అని ఆమెకు చెప్పాడు. ఆమె సోఫాలో రేలంగిని పుడుకోబెట్టింది. కాని ఆయన సోఫాలో స్థిమితంగా పడుకోలేకపోయాడు. నడు నొప్పి భరించలేనంతగా ఉంది. రాజీ అని ఆయన ఆమెకు చెప్పి వాపోయాడు. అయ్యో బాబోయ్, మళ్లీ నడున్నప్పు అంటున్నారు, పూర్వంలా జబ్బు మళ్లీ తిరగబెట్టలేదు కదా, ఇప్పుడేం చేయడం అని రాజేశ్వరి బెంగపడింది. ఇక రేలంగికి తన మృత్యు సంకేతాలు అందుతున్నాయో ఏమో, రాజీ నన్ను కింద పడుకోబెట్టాయి అని ఆమెకు చెప్పాడు. రేలంగిది భారీ ఖాయమే అయినా రాజేశ్వరి ఒక్కతే కాస్తంత ప్రయాసపడి ఆయన్ని సోఫాలో నుండి లేవదీసి కింద పడుకోబెట్టింది. రాజీ అని పిలుస్తూ తెరచి ఉంచిన కిటికీ వైపుకి ఆయన చెయ్యి చూపించాడు. కిటికీ అవతల పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. రేలంగి చేతిని పైకెత్తి వెళ్ళిపోతున్నాను అని సంజ్ఞ చేసి సూచించాడు. ఆ సైగ చూసి రాజేశ్వరి బింబేలెత్తిపోయింది. అన్నయ్యా అంటూ గట్టిగా కేకేసింది. ఆ సమయంలో సత్యనారాయణ బాబు ఇంట్లోనే ఉండటం వల్ల ఆ కేక విని కంగారు పడుతూ పరిగెత్తుకొచ్చాడు. ఇంటిళ్లపాది రేలంగి చుట్టూ మూగారు. సత్యనారాయణ బాబు వెళ్లి వెంటనే డాక్టర్ని పిలిపించుకొచ్చాడు. అయితే డాక్టర్ వచ్చే లోపలే రేలంగి రాజేశ్వరి వళ్ళు తలపెట్టు

0: పట్టుకుని తుదిశ్వాస విడిచాడు. డాక్టర్ వచ్చాడు, చూశాడు. మౌనంగా తలదించుకుని విశ్రమించాడు. ఉదయం 8 గంటలైంది. హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్య అస్తమించారు. భార్యాపుత్రులు, మనుమలు, మనవరాళ్లు, బంధుమిత్రులు గోడుగోడున ఏడుస్తున్నారు. కేవలం నవ్వడం, నవ్వించడం మాత్రమే తెలిసిన రేలంగి కాయానికి ఈ రోదనలు చెవిన పడటం లేదు. చిన్న చిరునవ్వుతో ప్రశాంతంగా పసిపాప నిద్రపోతున్నట్లుగా ఉంది ఆ పార్థివ దేహం. రేలంగి మరణవార్త విని వినగానే మొత్తం తాడేపిల్లిగూడెం అంతా తరలివచ్చింది. ఎటు చూసినా తీర్థ ప్రజే. సంగతి తెలిసి మద్రాసులో ఉన్న బంధువులు, సినీ నాటక నటీనటులు, నిర్మాతలు, దర్శకులు వంటి 50 మంది సినీ వర్గాలు తాడేపిల్లిగూడానికి వచ్చాయి. రేలంగి పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు ఎన్ని సంపాదించినా అతనికి కొన్ని కోరికలు తీరకుండానే అతని జీవితయాత్ర ముగిసిపోయింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నారు కదండి. మరిన్ని విశేషాలు తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉభయ గోదావరి జిల్లా.

0: అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్య మారుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: అమాయకరాలు చిత్రం నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు, కృష్ణకుమారి కథానాయకులుగా 1971 బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన 10 మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువ ఉహు హరిచందనమే పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం, స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
1: హరే చంద్ర.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001-25552.
4: చిన్ననాటి స్నేహితులు, చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం చెల్లెల కాపురం. 1971లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడవే మయూరి పాట వింటారు. సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.
5: గతపర విలాస బంధుర తను లతిక చంచలించిపో

నీ కాళ్ళ బొగ్గురాడా, ఇంత బాగా నాట్యం చేస్తున్నావా? ఆ కొరడా ఇలా ఇవ్వు, నిన్ను చుట్టి నా చేతులు పెట్టుకుంటారు, అరిచేతులు వైకుంఠం చూసుకుంటారు.

0: పాలనే సంతపద్యాలలు ప్రసవ శని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతియే రోధించగా
1: ఏమి నాట్యము అద్భుతము అద్వితీయము
0: హిమగిరీంద్ర శిఖరాద్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమద నాథకర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత

0: ಭಯಂಕರ ಜಲಧರ ಪಟುಲ ಜಲಿತ ದಿಕ್ಕಟುಲ ಜಲಿತ ದಿಕ್ಕರುಲ ವಿಮೃತ ಘೀಂಕೃತುಲ ಸಹಸ್ರಪಣ ಸಂಚಲಿತ ಪೂಕೃತುಲ
1: ಕಲ್ಲಲೋನ ಕನು ಕಮಲೋನ ಅಧರಮ್ಮುಲೋನ ವರಮ್ಮುಲೋನ ಕಲಸೀಮಲೋನ ಕಲಸೀಮಲೋನ ಕರಯುಗಮುಲೋನ ಪದಯುಗಮುಲೋ ಸೀತನುಗುಲೋನಿ ಅಣುವಣುಗುಲೋನ ಕವಿಧಮುಲ ಅಭಿನಯಿಂಚಿ ಕಾಡವೇ
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట జీవిత చక్రం చిత్రం నుంచి వింటారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా నటించారు. సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కంటి చూపు చెబుతోంది పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్.

0: ಬಾಗಿನ ಕುರವಾಡ ನೀ ಕೊಂಟೆತನಲ್ಲೋ ಗಮ್ಮತ್ತುಂದಿ.
1: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, జమున జంటగా నటించిన 1971 నాటి చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల గానం చేసిన చెక్కచెక్కలాడే నడుమును చూడు పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

கத்தனை நவி ஆடபில்ல அப்புல தீகே மொக்கலாகே கத்தனை நவி ஆடபில்ல அப்புல தீகே மொக்கலாகே அந்த கோருக்குண்டாய் అందమైన మగవాడు పొందుకొని వచ్చాడు ఎందుకలకు తావు ఓ పిల్ల స్నేహము చేయవా స్నేహము చేయవా కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో

చిలక అజోడుగూడే కొమ్మ మీద గోరువంక రామ చిలక ముద్ది పెట్టుకున్నాయి. మెత్తనైన మనసు నీది

0: చుట్టుకుంటోంది మూగ మనసులోని మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట. ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా, ఓ పిల్ల.
1: ఈనాటి అణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. అణిముత్యాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. ఈ రోజు మహిళ కార్యక్రమంలో కొన్ని మంచి మంచి టాపిక్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. అందులో మొదటి టాపిక్ ఏంటా అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంతగానో ఫ్యాషన్ లో ట్రెండ్ అవుతున్న కాపర్ కలర్ గురించి చెప్పబోతున్నాను. చూడగానే ఎదుటి వాళ్ళను ప్రేమలో పడేసే కలర్ ఏమిటా అని శోధించిన వర్ణ నిపుణులకి అంతిమంగా దొరికిన సమాధానమే కాపర్. అందుకే ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన బంగారము, వెండి వంటి తోటి మెటాలిక్ రంగుల్ని, నీలము పచ్చ లాంటి రత్నాల సౌందర్యాన్ని, నారింజ ఎరుపు వర్ణాలతో నిండిన హరివిల్లు అందాల్ని, గులాబీ వంగ వంటి పూల రంగుల్ని పక్కకు నెట్టేసి తెర మీదకొచ్చింది తాజా ఫ్యాషన్ కలర్ కాపర్. ఆ రాగి సోయగాల మీద ఓ లుక్కేద్దాం. ప్రకృతిలో విరిసిన పువ్వులే రంగుల పుట్టిల్లు అని కవివర్యులు, కాదు హరివిల్లే అని కాంతి నిపుణులు, లేదు లేదు నేలమాలిగే రంగులనిది అని ఖనిజ పరిశోధకులు, ఇలా ఎవరికి వాళ్ళు రంగుల పుట్టు పూర్వత్రాల గురించి భాష్యాలు చెప్తుంటారు. మొత్తం మీద సృష్టిలో రంగుల్ని పువ్వుల నుంచో హరివిల్లు నుంచో ఖనిజముల నుంచో పుట్టినవే, ఆ పేర్లతో ప్రసిద్ధి చెందినవే. అయితే వీటన్నిటిలోకెల్లా అందమైన రంగేది అంటే నాకు నప్పిన రంగే అని ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచ వర్ణశాస్త్ర నిపుణులు మాత్రం కాలానుగుణంగా మారుతున్న వ్యక్తుల మనస్తత్వాల్ని, జీవన శైలిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ, సౌందర్యోత్పత్తుల తయారీలోనూ, గృహాలంకరణలోనూ ఉపయోగించేందుకు ప్రత్యేకంగా కొన్ని రంగుల్ని ఎంపిక చేస్తుంటారు. అలా గ్లోబల్ కలర్ రీసెర్చ్ కు చెందిన నిపుణులు ఇటీవల ఎంపిక చేసిన రంగుల్లో కాపర్ ఒకటి. దాంతో ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల్ని కట్టిపడేస్తుంది. గోధుమ రంగుతో కూడిన నారంజ ఎరుపునే రాగి రంగుగా కొందరు వర్ణిస్తే, పింకీ రెడ్ లేదా పింకీ ఆరెంజే తామర వర్ణమని మరికొందరు అభివర్ణిస్తారు. ఎరుపు రంగుకి చెల్లో అక్కో అంటూ చుట్టరికాల్ని కలిపేస్తారు ఇంకొందరు. మొత్తం మీద ఇది అని చెప్పలేని ఒకలాంటి మెరుపుతో కూడిన ఎరుపే కాపర్. రాగికి ఉన్న మరో పేరే ఆరం రబ్రం. లాటిన్ భాషలో రెడ్ గోల్డ్ అని అర్థం. ఎర్ర బంగారంగా పేరొందిన ఆ రాగి వాడకం ఇటీవల అంతటా పెరిగిందన్నది తెలిసిందే. ఖనిజంగా దాని వాడకం సంగతి పక్కన పెడితే డిజైనర్లంతా ఆ రంగు మీద కొత్త మమకారాన్ని పెంచుకోవడం

పడడంతో అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికల మీద కాపర్ కలర్ హల్చల్ చేస్తోంది. గోధుమ, తెలుపు, పసుపు ఇలా కాపర్తో మ్యాచ్ అయ్యే రంగులు చాలానే ఉన్నప్పటికీ నీలి పచ్చ దీనికి చూడచక్కని జోడి అంటూ రకరకాల కాపర్ సమ్మేళనాల్ని సృష్టిస్తున్నారు నయా ఫ్యాషనిస్టులు. కేవలం డ్రెస్సులు, యాక్సెసరీస్ల రూపకల్పనతో ఫ్యాషన్ లోకమే కాదు, కాస్మెటిక్ ప్రపంచం సైతం రాగి రంగు సౌందర్యం మీద మనసు పారేసుకుంది. ఫలితం లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, ఫేస్ పౌడర్లు, ఐ మేకప్లో కూడా కాపర్ హవా నడుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిల హాటెస్ట్ హెయిర్ కలరు కాపరేనట. దాంతో బాలీవుడ్ బామ్మల జుట్టుకి ఆ రంగు అతుక్కుంటుంది. సీతాకాలపు గృహాలంకారంలోనూ కాపర్ రంగుదే హవా. నులివెచ్చని భానుదయం, చల్లచల్లని సూర్యాస్తమయ వేళల్లో ఆకాశంలో కనువిందు చేసే నారింజ ఎరుపు సౌందర్యాలన్నీ లేలేత రాగి రంగుల సొగసుల్ని అద్దుకున్న చిగురాకుటాలని తలపించేలా కాపర్ వర్ణం పడకింటిలో ఉన్న హాల్లో ఉన్న మనసును మధురోహాల్లో ముంచెత్తుతుందట. రకరకాల థీమ్ వెడ్డింగుల్లోనూ కాపర్ వర్ణానికి ఆదరణ పెరుగుతోంది. వేడుకకు ఆహ్వానం పలికే కార్డుల నుంచి కేకుల వరకు అన్ని ఆ రంగుల్లోనే మెరుస్తూ అతిథుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇంకా సంపన్నుల విందు భోజనాల్లో గ్లాసుల నుంచి గిన్నెల వరకు అన్నింట రాగి ఆతిథ్యమే కనువిందు చేస్తోంది. ఒకప్పుడు ఇంట్లో ఓ మూల కిటికీలో రాగి చెంబు కనిపిస్తే మొహం మీద చిట్లించుకునే యువత నేడు అదే రాగి వస్తువులతో భోజనాల బల్లల్ని నింపేయడం విశేషం. వంట పాత్రల్లో రాగి వాడకం వల్ల ఆ ఖనిజం ఒంట్లోకి చేరడంతో పాటు అనేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుందన్న శాస్త్రీయ పరిశోధనల కారణంగానే రాగి పూర్వ వైభవాన్ని దక్కించుకుందని చెప్పొచ్చు. వస్తువుల రూపంలోనే కాదు, రెడ్ గోల్డ్ అన్న పదాన్ని నిజం చేస్తూ ఆభరణాల రూపంలోనూ రాగి వాడకం పెరుగుతోంది. గతంలో కేవలం గిరిజన తెగలకు మాత్రమే పరిమితమైన రాగి నగల సోకులు ఇప్పుడు ఆధునికుల్ని అలరిస్తున్నాయి. అందమైన నెక్లెస్లు, చెవి పోగులు, బ్రేస్లెట్లు, ఉంగరాలు ఇలా అన్నింట తామ్రం మెరుస్తూ నేటి తరాన్ని ఉరిపిస్తోంది. ఆరోగ్యానికి పనిచేస్తుందన్న కారణంతోనూ వీటిని ధరించే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మనము ఆ రాగి రంగుని ఆనందంగా స్వాగతించేద్దాం. మరి అదండి ఈరోజు మహిళల మొదటి టాపిక్. మరి ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మహిళలు ఎప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే 30 రాగానే ఆడవాళ్ళు మొహం మీద ముడతలు వస్తున్నాయని చాలా క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు కొని చాలా డబ్బులు దాని మీద పెడుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఆ ముడతల్ని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వయసుతో పాటు మొహం మీద, కళ్ళ కింద ముడతలు రావడం సహజం. చర్మంలో కొలాజెన్, ఎలాస్టిన్ వంటి ప్రోటీన్ల విడుదల తగ్గడంతో చర్మం పలచబడి ముడతలు పడుతుంటుంది. వీటికి తోడు వాతావరణ కాలుష్యం, డీహైడ్రేషన్, చర్మంలో విడుదలయ్యే టాక్సిన్లు వంటివి కూడా ఈ ముడతలకి కారణమవుతాయి. అయితే వీటికి రకరకాల క్రీములు వాడడం కన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు. అవేంటంటే తీపి పదార్థాలను, ముఖ్యంగా మిఠాయిల లాంటివి తినడం తగ్గించాలి. వాటిల్లోని చక్కెర ఆరోగ్యానికే కాదు చర్మానికి అస్సలు మంచిది కాదు. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించుకోవచ్చు. 30 దాటాక తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. చాలా మంది ఇది కేవలం ఎండలో తిరిగే వాళ్ళ కోసమే అనుకుంటారు, కానీ ఇది చర్మ క్యాన్సర్లు రాకుండా నివారించడంతో పాటు చర్మం ముడతలు పడకుండాను కాపాడుతుంది. చర్మం ఎక్కువగా ఆక్సీకరణ ఒత్తిడికి గురవుతుంటుంది. దీనివల్ల శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ కి, యాంటీ ఆక్సిడెంట్స్ కి మధ్య సమన్వయం దెబ్బతింటుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీలు, ద్రాక్ష, పాలకూర వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేశాక మళ్ళీ కాసిన నీళ్లు మొహం మీద పడనివ్వరు చాలా మంది. అలా కాకుండా రాత్రిపూట తప్పనిసరిగా మొహం కడిగిన

లేకపోతే చర్మం తాజాగా ఉంటుంది. కాబట్టి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. మరి ఇంకో టాపిక్ గురించి చెప్పుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎంబి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైన్, ఫిషర్, కిడ్నీ రాళ్ళు, స్త్రీలలో ఫైబ్రాయిడ్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడు మహిళలో ఓ వంటకం గురించి చెప్పబోతున్నాను. మామూలుగా కూరల్లో కొత్తిమీర వేస్తే చాలామంది తినకుండా తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఆ కొత్తిమీరతోని ఓ మంచి స్నాక్ ఐటెం చేసి పెట్టండి, తినకుండా ఉంటారా? ఖచ్చితంగా తింటారు. మరి ఆ స్నాక్ ఐటెం ఏంటంటే కొత్తిమీర కట్లెట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో కూడా తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి 2 కప్పులు, కొత్తిమీర తురుము 2 కప్పులు, మంచినీళ్ళు 1.5 కప్పు, పసుపు 1 టీ స్పూను, బియ్యపిండి 1 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 8, అల్లం తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 8, ఉప్పు తగినంత, నూనె వేయించడానికి సరిపడ. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే కొత్తిమీర కడిగి శుభ్రంగా తరగాలి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బాలి. ఓ గిన్నెలో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు వేసి మంచినీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అందులోనే కొత్తిమీర తురుము కూడా వేసి 1 నిమిషం వేయించాలి. తర్వాత శనగపిండి మిశ్రమం వేసి బాగా కలిపి దగ్గరగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో మిశ్రమాన్ని వేసి అట్లకాడతో సమంగా సర్ది ఆరాక ముక్కలుగా కోసి పెనం మీద నూనె వేస్తూ 2 వైపులా కాల్చి తీసి ఏదైనా చట్నీతో వడ్డిస్తే అంతే. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కట్లెట్ రెడీ అయిపోతుంది. మరి అదండి ఈరోజు మహిళ కార్యక్రమంలో మంచి మంచి టాపిక్స్ గురించి అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మహిళలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

FM 90.4. గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ అయితే మనం తెలుసుకోబోయే టాపిక్, మంచి మనసుకు 10 మంచి సూత్రాలు చెప్పారు సైకియాట్రిస్ట్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటారు. ప్రతి వ్యక్తి తండ్రిగాను, కొడుకు కూతురుగాను, భార్య భర్తగాను, స్నేహితుడిగాను తమ తమ విధులు నెరవేర్చాల్సిందే. ప్రతి మనిషి జీవితంలో ఇంకా పైకెదగాలని, ఎంతో సాధించాలని అనుకోవడంలో అస్సలు తప్పులేదు. తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మన శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బు చేస్తుంది. శరీర గాయం మాన్పడం కొంత సులభమే కానీ మనసు గాయాన్ని మాన్పడం అనుకున్నంత సులభమైతే కాకపోవచ్చు. మరి మనం మనసును హెల్దీగా ఉంచుకోవడానికి 10 మంచి సూత్రాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు. మరి అవన్నీ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా

0: ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సూత్రాలు పాటిస్తే ప్రతి వ్యక్తి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చట. అందులో మొదటిది, కష్ట సుఖాలు కావడి కుండలు లాంటివి, జీవితం అంతా సుఖాలే ఉండాలి, కష్టాలు అస్సలు రాకూడదు అని ఎవరైనా అనుకుంటే అది వారి అవివేకమే. కష్టాలు వచ్చేది మనుషులకే కానీ మానవులకు మాత్రం కాదుగా. ఈ రోజు ఒక కష్టాన్ని అధిగమిస్తే రేపు ఇంకొకటి రావచ్చు. అలా బ్రతికినంత కాలం ఏదో ఒక సమస్య మనిషికి తప్పనే తప్పదు. ప్రతి ఒక్కరూ కష్ట సుఖాల మిశ్రమంతో జీవించేదానికి అలవాటు పడిపోవాలి. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు మనోనిర్భరం కోల్పోకూడదు, వాటికి పరిష్కారం ఆలోచించాలి. సమస్య పరిష్కారానికి తగిన మార్గం కనుక్కోవాలి. మన మనసులోని బాధను కావలసిన వారికి చెప్పుకోవడంతో మనకు సగం బాధ తీరుతుందన్న విషయం అనుభవపూర్వకంగా అందరూ ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇకపోతే రెండోది, మన దినచర్యలో ప్రతీది ఆలోచించి ప్లాన్ చేసుకుని చేస్తే టెన్షన్ అస్సలు ఉండదు. అవసరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి అనవసరమైన వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఒక పని సరిగ్గా చేసినప్పుడు కలిగే ఉల్లాసం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం మనిషిని ఇంకా ధైర్యంగా ముందుకు సాగేలా చేస్తాయి. హడావిడిగా ప్లాన్ లేకుండా పనులు చేయడం వల్ల మన మీద మనకే నమ్మకం పోవచ్చు. ఇకపోతే కుటుంబ సంతోషం మానసిక ఆరోగ్యానికి మూలం అనే సూక్తిని అస్సలు మరవకూడదు. పరస్పర అవగాహన, నమ్మకం, సామరస్యం చాలా ముఖ్యం అందరికీ. ఒకరి మీద ఒకరికి ఈర్ష, ద్వేషాలు, పోట్లాటలు కుటుంబ వాతావరణాన్ని పాడు చేసి అందరినీ మానసికంగా బలహీనంగా తయారు చేసేస్తాయి. ఏదైనా నచ్చకపోతే మనసు విప్పి మంచితనంగా నచ్చజెప్పాలే తప్ప అయిన దానికి కాందానికి పోట్లాడటం అస్సలు మంచిది కాదు. మరి ఇలాంటి మరిన్ని సూత్రాలు తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అది వినేద్దాం లిజనర్స్, స్టే ట్యూన్డ్.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, మంచి సాంగ్ అది వినేసాం కదా. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ప్రతి మనిషికి కొన్ని మంచి చెడ్డలు, కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఇలా ఉంటూనే ఉంటాయి. మన నెగటివ్ పాయింట్స్ ను వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ పాజిటివ్ పాయింట్స్ ను పెంపొందించుకుని జీవితంలో ముందుకు సాగాలి. మన శక్తికి మించిన పనులను నెత్తిన వేసుకోవడం వల్ల, అర్హతకు మించిన వాటిని అర్రులు చాచడం వల్ల ఎదుర్దెబ్బలు తగిలి నిరాశ, నిస్పృహలకు లోను కాక తప్పదు. మంచి స్నేహితులు మనకు టానిక్ లాంటి వాళ్ళండి. ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా సరే, అధికారం ఉన్నా సరే, స్నేహితులు లేకపోతే ఆ జీవితం వ్యర్థమనే చెప్తారు. మన అభిరుచుల మేరకు ఆత్మీయుల్ని, స్నేహితుల్ని సంపాదించుకోవాలి. మన కష్ట సుఖాలు వారితో పంచుకోవడం వల్ల మనసు ఎంతో తేలిక పడుతుంది. ఏదైనా ఆపద వస్తే నాకు ప్రాణమిచ్చే స్నేహితులున్నారు అన్న భావన మనసులో ఎంతో ఊరటని కలిగిస్తుంది. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది. శరీర ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. శరీరం బలహీన పడిపోతే మనసు కూడా బలహీన పడిపోతుంది. ప్రతి వ్యక్తి శరీర ఆరోగ్యానికి ఏదో ఒక వ్యాయామము, నడకో లేదా ఆటలు ఆడటం లేదా డాన్స్ చేయడం ఇలాంటివన్నీ అవసరం. మనసు బాగలేదని బాధలు మర్చిపోవాలని మద్యపానం చేయడం, మత్తు మందులకు అలవాటు పడిపోవడం, కొత్తలో ఇవన్నీ ఏదో మత్తు సుఖంగా అనిపించినా సరే పోను పోను అది ఒక అలవాటుగా మారి వాటికి బానిసలై జీవితం దుర్భరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మానసిక ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. మరి లిజనర్స్, ఇలాంటి మరిన్ని కొన్ని సూత్రాలు తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాం లిజనర్స్. స్టే ట్యూన్డ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదండి. సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. మంచి మనసుకు 10 మంచి సూత్రాల్లో 8వ సూత్రం తెలుసుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సూక్తి అస్సలు మరవకూడదు. అనవసరంగా మాట్లాడడం, వాదించడం, గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టపోయేది మనమే కానీ వేరొకరు కాదు. అనవసరమైన విషయాలన్నిటిలోనూ తలదూర్చి తలనొప్పి తెచ్చుకోవడం వివేకమైన పని కాదు. లేనిపోని ఆర్భాటాలకు గొప్పలకు పోతే తర్వాత మెంటల్ గా అప్సెట్ కాక అస్సలు తప్పదు. ఇకపోతే ప్రతిదినం పని ఒత్తిడులలో మునిగి తేలుతున్న ప్రతి వ్యక్తికి కొంత రిలాక్సేషన్ అయితే అవసరమండి. వారి వారి ఇష్టాన్ని బట్టి సంగీతము, సాహిత్యము, వ్యాయామము, ఆటలు, పాటలు, యోగాసనాలు, ప్రార్థన చేసుకోవడం ఇలాంటివన్నీ శరీరానికే కాక మనసుకు కూడా ఉల్లాసం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ సరదాగా పిక్నిక్లకు, పార్టీలకు, విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనసుకు కావలసినంత రిలీఫ్ అయితే వస్తుంది. ప్రతి మనిషి అంతా నాకే సొంతం అన్న స్వార్థ చింతను వీడి తనకు చేతనైనంత వరకు ఎదుటి వారికి సహాయపడడానికి కృషి చేయాలి. పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడం వల్ల వచ్చే మానసిక తృప్తి, ఆనందాలే మనసుకు నిజమైన టానిక్లు. ప్రతి వ్యక్తి మంచి మనసుతో ఉంటూ ఎదుటి వారిలోని మంచిని అభినందించడం, చెడును పట్టించుకోక వదిలిపెట్టడం వల్ల మానసికంగా ఉన్నతుడవుతాడు. మన మంచి మనసే మనకు శ్రీరామ రక్ష అంటారు పెద్దలు. ప్రతి వ్యక్తి తన మాటల ద్వారా, చేతల ద్వారా మనసున్న మనిషిగా పేరు తెచ్చుకోవడానికి కృషి చేయాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా సమాజము అలాగే దేశం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ మనకు తెలియజేసిందైతే డాక్టర్ ఇండ్లా విశాల్ రెడ్డి గారు. ఆయన ఒక చీఫ్ సైకియాట్రిస్ట్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ మంచి మనసుకు 10 మంచి సూత్రాలు. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేపరు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం,

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు
2: చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి

0: వాసన చేదు ఉంటాయి, వాటిని అలా గుర్తుపట్టవచ్చు. వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది, కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది, కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలివలను బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దుల నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది, కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
2: నేను
1: మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడు అది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
0: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలీని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలీని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ, మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి.

0: మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచ పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడుకేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
2: నేను
1: మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు, అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది, ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

0: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంత మాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గాని గోడలకి గాని తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగ కాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగ కాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది. అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542551117

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాదర్శిని కార్యక్రమంలో రసాయనాల వాడకం మనిషి జీవితానికి నరకం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా రసాయనాల వాడకం అధికమవుతోంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 100,000 సింథటిక్ రసాయనాలు వాడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు, ఏటా మరో 1,000 రసాయనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. రసాయనాలు వాడుతున్నారే తప్ప మనిషి ఆరోగ్యానికి హాని చేస్తున్నాయనే విషయం ఆలోచించడం లేదు. బట్టలు తయారు చేసే కర్మాగారాల్లో 1,000 రకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా మిల్లుల ద్వారా తయారయ్యే నైలాన్, జీన్స్, టెర్లిన్, ఉలెన్, కాటన్, పాలిస్టర్, టెరికాటన్, సిల్క్ వంటి బట్టలు రసాయనాల్లో తడిసి ముద్దవుతున్నాయి. ఈ బట్టలు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తోందని ఇటీవల వైద్యులు నిర్ధారించారు. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్ వచ్చిన వారి మరణాల రేటు అధికంగా ఉంది. పెరుగుతున్న ఫ్యాషన్ టెక్నాలజీ, విదేశీ దుస్తులపై ఆదరణ మనిషి ఆరోగ్యానికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఉత్తర అమెరికా, ఉత్తర ఐరోపా దేశాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడే ఈ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఆసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో తక్కువగా ఉంది. ప్లాస్టిక్ వస్తువులు, గోళ్లరంగు అలంకరణ వస్తువుల తయారీలో డైబ్యూటిల్ పెథలేట్ రసాయనాలు వాడతారు. బట్టల సబ్బులు, పురుగు మందుల తయారీలో ఆల్కిఫినాల్స్కు చెందిన నానిల్ఫినాల్ వాడతారు. టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఫ్లేమ్ రిటార్డెంట్స్కు చెందిన పాలీబ్రామినెటిక్ డిఫైరిన్ ఈథర్ రసాయనాలు వాడతారు. స్టవ్లు, హీటర్లు, సిగరెట్లు, బహిరంగ ప్రదేశాల్లో విడుదలయ్యే పొగ, ఆటోల ద్వారా వచ్చే పొగ ద్వారా పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్కు చెందిన బెంజోపైరన్ విడుదలవుతుంది. పాతబడిన ఎలక్ట్రిక్ సామాన్లు వాడటం వల్ల పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ రసాయనాలు విడుదలవుతాయి. గృహాల్లో బొద్దింకలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు, బల్లులు, సాలెపులుగుల నివారణకు డీడిటీ, క్లోరిడిన్ రసాయనాలు వాడుతున్నారు.

2002లో ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ రేటు ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తర అమెరికాలో 100,000 మందిలో 99 మందికి, పశ్చిమ ఐరోపా దేశాల్లో 84 మందికి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో 84 మందికి, ఉత్తర ఐరోపా దేశాల్లో 82 మందికి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో 84 మందికి, ఉత్తర ఐరోపా దేశాల్లో 82 మందికి, జపాన్లో 32 మందికి, చైనాలో 18 మందికి, మధ్య ఆఫ్రికాలో 16 మందికి ఈ వ్యాధి సోకినట్లు గణాంకాలు చెప్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో మందుల తయారీ కంపెనీల నుండి విడుదలవుతున్న రసాయనాలు కాలుష్యకారకాలవుతున్నాయి. సొలయూర్ గ్రామంలో ఉన్న స్పెర్లింగ్ బయోటెక్ నుండి జిలెటిన్ డి కాల్షియం ఫాస్ఫేట్ విడుదలవుతున్నాయి. జంతువుల ఎముకలను ఈ కర్మాగారంలో శుభ్రం చేయడానికి శాండిల డ్యాం నుండి నీటిని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు విద్యుత్ బోర్డుతో ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ కు ఒప్పందం కుదిరింది. ఈ కర్మాగారం ద్వారా రోజుకి 5,000 లీటర్లు కలుషిత రసాయనాలు విడుదలవుతున్నాయని తోడా జాతి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కర్మాగారం దగ్గరలో దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రసాయనాలు పచ్చిక బయళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. తోడా జాతి ప్రజలు గేదెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. గేదెలకు పచ్చిక లేకపోవడం వల్ల అక్కడ వారి జీవన విధానం ప్రశ్నార్థకంగా మారింది. నార్వేకి చెందిన ఒక నౌక తమ జలాల్లోకి ప్రవేశించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నౌకలో 2,500 యాస్బెస్టాస్ రసాయనం ఉన్నందువల్ల బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తల సంఘం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. హాజీ లోక్మన్ హాకీ అనే వ్యాపారవేత్త ఈ నౌకను $12 మిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాని ఆయన కోరిక ఫలించలేదు. నౌకలోని యాస్బెస్టస్ రసాయనం పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని, ప్రజలకు వ్యాధులు కలుగజేస్తాయని నౌకా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎరువులు, క్రిమి సంహారకాలు, పురుగుమందులు, కాస్మెటిక్స్ మనిషి శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. మ్యాంగనీస్, పాదరసం లోహాల ప్రభావం వల్ల మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 15 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉంటోంది. అక్కడి ప్రభుత్వ అంచనాల ప్రకారం 45 లక్షల మంది ప్రజలు అస్వస్థ గురయ్యారు. చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. 1991లో జాదర్పూర్ విశ్వవిద్యాలయం పరిశోధనలో మాల్దా జిల్లాలోని ఒక బోర్ బావిలో దాదాపు 140 కిలోల ఆర్సెనిక్ బయటపడినట్లు తెలిసింది. ఉదయం లేచిన దగ్గర నుండి రసాయనాల వాడకం లేకుండా రోజు గడవడం లేదు. టూత్పేస్ట్ దగ్గర నుండి కాటుక, తిలికం, గోల్డ్ రంగు, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, షాంపూ, హెయిర్ డై, సబ్బులు, డివోడరెంట్, ఆఫ్టర్ షేవ్, షేవింగ్ క్రీమ్ వంటి సాధనాలు మనిషి చర్మ సౌందర్యం కోసం నిత్యం వాడుతున్నారు. కాస్మెటిక్స్, హైడ్ ఒరిజినాలిటీ సౌందర్య సాధనాలు సహజత్వాన్ని కప్పేస్తాయి అన్న మాటల్లో ఎంతో వాస్తవం ఉంది. శరీరంలోని ఏ అవయవం కోసం వాడినా అది వినాశకారి అవుతుందనే సత్యాన్ని గ్రహించినా వాటి నుంచి దూరంగా ఉండలేకపోతున్నాడు మనిషి. ఫార్మల్డిహైడ్, ఆల్కహాల్, అల్యూమినియం, జింక్, జర్కోనియం ఈ కాస్మెటిక్స్లో ఉంటాయి. ఇవి వాడటం వల్ల చర్మంపై స్వేదరంధ్రాలు ముసుగుపోతాయి. శరీరం అలసట చెందినప్పుడు వచ్చే స్వేదం వెలుపలికి పోకుండా ఈ లేపనాలు నివారిస్తాయి. తద్వారా మలినాలు శరీరంలోని ఉండిపోవడం వల్ల శరీరం ఒక డస్ట్బిన్గా మారిపోతుంది. వ్యాధులు త్వరగా వస్తాయి. ఇవి తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మందులు వాడక తప్పడం లేదు. చర్మ సౌందర్య సాధనాలు వాడటం వల్ల దురదలు, దద్దుర్లు, కళ్లమంటలు, ఎలర్జీ, ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదండి, చౌకగా దొరుకుతున్నాయని తక్కువ రకం వస్తువులు వాడటం వల్ల ప్రమాదాలు మరీ దగ్గరవుతున్నాయి. తల వెంట్రుకలు తెల్లబడితే రంగులు వేస్తున్నారు. కొందరికి ఇది సరిపడక తలలో ఎలర్జీ వస్తోంది. మెదడులోకి రసాయనాలు ఇంకి నరాలు, కళ్లకు సంబంధించిన వ్యాధులొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు పూర్తిగా రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. కొండనాళ్లకు మందు వేస్తే ఉన్ననాళ్లకు ఓడింది అన్నట్లుగా ఉంటుంది. ఇక తేనెటీగలు, సీతాకొక్కచిలుకలు, గబ్బిలాలు, కోతులు, ఉడతలు చెట్ల కొమ్మలపై ఎగురుతూ పుప్పడి వాహకాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకే వాటిని పాలినేటర్స్ అంటారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇటీవల కాలంలో తేనెటీగలు బాగా తెగిపోయాయి. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల్లో గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇందువల్ల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అంతరించిపోతున్నాయి. కోస్తారికాలో చిరుకప్పలు ఉభయచరాల ఇటీవల పర్యావరణ మార్పుల వల్ల మరణించాయి. ఆస్ట్రేలియా, పనామా, అమెరికా ప్రాంతాల్లో 20 రకాల కప్పజాతులు అంతరించిపోయాయి. వీటి గురించి మున్ముందు జంతుశాస్త్రంలో పాఠాలుగా చదువుకోవాల్సిందే తప్ప కంటికి కనబడింది.

పరిస్థితి ఏర్పడింది. 1970 తరువాత రసాయనాల వాడకం వల్ల ప్రపంచం మొత్తం మీద మూడో వంతు సహజ సంపద అంతరించిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రసాయనాల వాడకం తగ్గిస్తేనే పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుంది. సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలను, సుగంధ మొక్కలను సౌందర్య సాధనాలుగా వాడుకోవాలి. ఆయుర్వేద గుణాలున్న మొక్కలను నిత్య జీవితంలో వాడటాన్ని అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు రసాయనాలు, కాస్మెటిక్స్ వాడకం తగ్గిస్తే పర్యావరణం కలుషితమవదు, ఆరోగ్యం కూడా చెడదు. మరి లిసనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో రసాయనాల వాడకం మనిషి జీవితానికి నరకం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ విజయ.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ಚಿಗುಳ ಸಮಸ್ಯೆತೋ ಬಾಧಪಡೆ ವರ್ಕಿ ವಿಷ್ಣು ದಂತ ವೈದ್ಯ ಕಳಾಸೆಲ ಚಿಗುಳ ವ್ಯಾಧುಲ ವಿಭಾಗ ಅಂದಿಸ್ತುನ್ನ ಗೊಪ್ಪ ಶುಭವಾರ್ತ. ಚಿಗುಳ ನುಂಡಿ ರಕ್ತಂ ಕಾರಣವನೇ ಇಬ್ಬಂದಿತೋ ಬಾಧಪಡ್ತುನ್ನಾರಾ? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళుకదలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిసనర్స్, మరి చాలా మంది ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటారు. తీరా దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. మరి దైవాన్ని చూసే అవకాశం ఉన్నా కళ్ళు మూస్తారు. అదే ఉత్తరాఖండ్ దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ లోని వాన్ గ్రామంలో ఉన్న లాతో దేవుడి ఆలయంలో మాత్రం స్వామి ప్రతిమను చూడటానికి లేదు. కేవలం ఏప్రిల్

మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుని ఈ ఆలయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాడట. ఇక నందాదేవి సోదరుడైన లాతుదేవుడిని మణిధరించిన నాగరాజు పెనవేసుకుని ఉంటాడట. మన రూపాన్ని చూడకుండా నాగరాజు బుసల్ని వినకుండా ఉండటానికే గంతలు కట్టుకుంటారట. మరంతేకాదండి, వేలాదిగా తరలివచ్చే భక్తులు గుడి బయటే దేవుడికి నమస్కరించుకుని ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారట. లిజనర్స్, మరి విన్నారు కదా, మరిన్ని మంచి టాపిక్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరెవరైనా ఆలయానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాఖండ్లోని చూడమని ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారటండి. మరి నమ్మలేకపోతున్నారు కదూ, రూర్కీ సమీపంలో ఉన్న చూడమణి దేవి ఆలయంలో 100 ఏళ్లుగా ఈ ఆచారం ఉందట. మరి సంతానం లేని

దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకమట. మరి సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. మరి లాంధోరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడమణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాట. ఇక తర్వాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. పన్నెండు బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఈ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం, పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లిజనర్స్, మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100111193.
2: పేపర్.

0: కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, మరి తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య, మరి ఆయన ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఘంటం మన దగ్గర ఉందా అంటే అదెల సాధ్యం అనుకుంటాం కదా. కానీ మలయాళ ఆదికవి తుంచెత్తు ఎళుత్తచ్చన్ వాడిన ఘంటం మాత్రం భద్రంగా దాచారటండి. అక్కడ దాచడమే కాదండి, దానికి ఏటా కూడా ఉత్సవం నిర్వహించి ఊరేగింపు కూడా జరుపుతారట. మరి ప్రపంచంలో ఓ కవి వాడిన కళాన్ని ఇలా ఊరేగించడం ఇంకెక్కడా లేదు అంటారు కేరళీయులు. మరి ఎళుత్తచ్చన్ 16వ శతాబ్దం వాడు. ఆయన సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మ రామాయణం అన్న పేరుతో రాశారు. నేటి మలయాళ లిపిని పరిచయం చేసింది కూడా ఆయనేనట. అందుకు కృతజ్ఞతగాని ఎళుత్తచ్చన్ కోసం సుమారు 5 ఎకరాల్లో ప్రత్యేక క్షేత్రాన్ని నిర్మించారు. మరి ఇది దాదాపు ఎళుత్తచ్చన్ గుడిలాంటిదే కానీ ఇక్కడ ఆయన విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏదీ ఉండదు. మరి ఆయన వాడిన ఘంటాన్ని పూజిస్తారు. ఏటా కూడా మాఘమాసంలో దానికి పెద్ద ఎత్తున ఉత్సవం అనేది నిర్వహిస్తారు. లిజనర్స్, మరి ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

గ్రూపుల్లో ఉండి యంత్రాల సాయంతో నడిచి రోబో. మరి రామన్ గా నామకరణం చేసిన ఈ రోబో చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుందండి. మరి రిమోట్ సాయంతో తొండం, చెవులు, తోక ఊపుతుంది. ఇక తొండంతో నీళ్లను వెదజల్లుతుంది. మావిటి అదుపాజ్ఞలు ఉంటూ చెప్పింది చేసే ప్రాణమున్న ఏనుగులకు ప్రత్యామ్నాయంగా కొందరు భక్తులు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి రామన్ను తయారు చేయించారు. ఇక నడైరుత్తల్ అనే వేడుకలో భాగంగా ఆలయానికి ఈ రోబో ఏనుగును సమర్పించారట. లిజనర్స్, మరింత వరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై

0: సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
0: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రెడీ విష్ణు 90.4లో మస్తు టైం పాస్కి మీ అందరికీ స్వాగతం అండి. హలో ఉన్నారండి శ్రోతలందరూ, బాగున్నారా? నేనైతే వచ్చానండి మీ ప్రసాద్ని. సో కొన్ని రోజులైంది, చాలా రోజులైందని చెప్పను కానీ కొన్ని రోజులైతే మాత్రం అయింది కదా మనం మాట్లాడుకుని. సో మళ్ళీ ఈరోజు మీ అందరితోటి కబుర్లు చెప్తాను మళ్ళీ వచ్చానండి. సో మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం, ఎలాంటి కబుర్లు చెప్పుకుంటాం, ఏ టాపిక్ నేను తీసుకొచ్చాను, దానికి మీరు ఏ విధంగా నాకు ఆ టాపిక్ గురించి చెప్తారు ఏంటి అనేది, ఇవన్నీ విశేషాలతో పాటు మంచి మంచి పాటలు కూడా మీ గురించి రెడీగా ఉన్నాయండి. సో మరి ఇంకెందుకండి లేట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ వచ్చిన తర్వాత, బ్రేక్ వెళ్ళొచ్చిన తర్వాత శుభ్రంగా మన టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం. మరి మీ అందరికీ తెలుసు కదండి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. మరి అయితే ఇంకెందుకండి లేట్, మరొకసారి చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దామా.
1: అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడి పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
3: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.

0: కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9101-9193.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్ అండి. సో శ్రోతలందరూ, మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా సూపర్ డూపర్గా ఉన్నాను. మరి ఈవేళ మీ అందరితోటి నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, మనకి ఏది చిన్నది ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే ముందు మనకి ఇమీడియట్గా మనం అట్రాక్ట్ అయిపోయేది ఏంటి అంటే సినిమాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి జీవితం అన్నీ కూడా సినిమాలే. ఎందుకంటే ఎవరికైనా కష్టాలు వస్తే సినిమా కష్టాలు అంటాం, తర్వాత ఎవరన్నా కొంచెం ఫోజు కొడుతుంటే సినిమా ఫోజు లాపంటాం, తర్వాత ఎవరన్నా కొన్ని కొన్ని కబుర్లు చెప్తుంటే అబ్బా సినిమా డైలాగ్ లాపరా బాబు అంటాం. ఏమండి, తర్వాత ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి కూడా మనం సినిమాతోటే మన జీవితాన్ని ముడేసేసుకున్నమాట. సో మరి అదే విధంగా మరి సినిమాలు అనేవి ఏ విధంగా మీ లైఫ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి, సో అదేవిధంగా ఒక సినిమా చూసిన వెంటనే మనకు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందో ఈ సినిమా, లేకపోతే వాళ్ళల్లాగా మనం కూడా ఊహించుకుంటాం. సో అలాగా మీరు మర్చిపోలేని సినిమాలు మీ లైఫ్లో ఏమున్నాయి, ఇవన్నీ విషయాలు మాట్లాడుకోవడానికి ముందుగా మనకు ఒక కాలర్ అయితే వచ్చారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ మీ కాల్ కనెక్ట్. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సార్.
2: హలో నమస్తే అమ్మా.
1: సార్ నమస్తే అండి. సార్ నా వాయిస్ వినపడుతుందా? సో కాల్ డిస్కనెక్ట్ అయిందండి. సో సినిమాలండి, యాక్చువల్లీ మన సినిమాల్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం కదండి. సో మరి ఇంకొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్ మీ కాల్ కనెక్ట్ అయిందండి. హలో రైట్. సో ప్రతి ఒక్క దానికి మనం సినిమాలనే మనం ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం, సినిమా డైలాగులు కొడుతూ ఉంటాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్ మీ కాల్ అయితే కనెక్ట్ అయిందండి. హలో హలో
3: హలో గుడ్ ఈవినింగ్ సార్.
1: సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఎవరు సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా సార్. బాగున్నారా సార్?
1: పౌలయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను
3: బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత సార్.
1: చాలా రోజుల తర్వాత, నేను తర్వాత రెండు మూడు సార్లు వచ్చాను కానీ మీరే నాకు తగ్గలేదు.
3: అవును సార్, నేను చేయలేదు సార్.
1: ఎలా ఉన్నారండి? బాగున్నారా పౌలయ్య గారు?
3: బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్?
1: బాగున్నానండి. ఎండ్ల వల్ల ఎలా ఉన్నాయి? తగ్గాయా?
3: ఎండలు తగ్గలేదు సార్, బాగున్నాయి. మాకు
1: మరి కొంచెం తగ్గించాల్సింది మీరు. పౌలయ్య గారి చేతిలో అన్ని పెట్టుకుని ఎండ తగ్గించకపోతే ఎలా చెప్పండి?
3: మన చేతిలో ఏముంది సార్?
1: అంతే అంటారు, మనం అందరం నిమిత్త మాత్రంలో ఉంటారు.
3: అంతే కదా సార్?
1: సో గ్రేట్ అండి. ఊరగాయలు పెట్టారా?
3: ఊరగాయలు మార్కెట్ ఊరగాయ
1: పెట్టారు. సూపర్. అయితే ఇంకా మామిడి పళ్ళు తినేస్తున్నారు అయితే మీరు?
3: మామిడికాయ టమాటా.
1: ఓ సూపర్ అండి. అబ్బో సూపర్. పౌలయ్య గారు విన్నారండి టాపిక్? ఇవాళ నేను మాట చెప్పింది
3: చెప్పండి సార్.
1: ఏం లేదు సార్, నేను చెప్పిన టాపిక్ ఏమీ లేదు. ఆ లేని టాపిక్ ఏంటి అంటే సినిమాల గురించి. మనం ప్రతి ఒక్కటి కూడా సినిమాలు సినిమాలు సినిమాలు, ఏదో ఒక పండగ అయితే సినిమా, ఏదన్నా సరే ముందు సినిమా అనుకుంటాం. సో అలాగా మీరు ఎప్పటి చూసినా సరే ఇంకా ఇంకొకసారి చూడాలి అని అనిపించే సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏ సినిమా మీకు అంటే ఇష్టం? ఎన్ని సార్లు చూసినా కదా బోర్ కొట్టకూడదు.
3: ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏదంటే సార్, అతడు మూవీ సార్.
1: ఏం సినిమా అండి? అతడు మూవీనా?
3: అతడు మూవీ.
1: ఓకే ఓకే.
3: చాలా కడుపుకున్నది. బ్రహ్మానందం గారి సన్నివేశాలు, మహేష్ బాబు దిశా సన్నివేశాలు.
1: ఓకే ఓకే.
3: వాళ్ళు ఉంటాయి సార్.
1: అవునా, సూపర్ అండి. పౌలయ్య గారు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. పౌలయ్య గారిని కనుక నేను ఇప్పుడు హీరోని కనుక చేసి మీరు హీరో వేషం వెయ్యాలి అంటే ఏ హీరో వేషం వేస్తారు మీరు?
3: మన ఫ్యాన్స్ బంధం నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కాబట్టి నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ చేయాలని నా కోరిక.
1: మీ కోరిక సూపర్ అండి. అయితే సో ఆయన నటించిన సినిమాలు ఏమి ఇష్టం అండి మీకు బాగా? ఇప్పటికీ
3: బాగా ఇష్టం సింహ, వీరసింహారెడ్డి,

0: భగవంతుడికి సరి ఇలా చెప్పుకునే చాలా ఉండేది
1: సార్.
0: సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి,
1: అబ్బో సూపర్,
0: ఇట్లా ఆయన డైలాగ్ కింగ్ అంటారు ఆయన్ని. ఆయన డైలాగులకి ఆయన పాటలకి నేను ఛాన్స్ అయిపోతాను.
1: గ్రేట్ అండి పాలయ్య గారు. మరి ఈవేళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
0: ఈరోజు సార్ ఆత్మీయుడు మూవీ నుంచి, అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మీయుడు మూవీ నుంచి, అల్లు మల్లు ఆకాశంలో చల్లని వెన్నెల్లో ఆకలుండదు దాహముండు పోకిరి కళ్ళల్లో నీ పోకిరి కళ్ళల్లో అనే పాట సార్.
1: అవునంటారా, సూపర్ అండి. మీరు బాలకృష్ణ గారు గా ఊహి, నేనైతే మిమ్మల్ని ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిలో ఊహించుకున్నాను ఈ పాటలో. వెరీ గుడ్ సార్, తప్పకుండా మీరు ఆత్మీయుల్లో మీరు అడిగిన సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ సార్. అలాగే కాల్ చేస్తూ ఉండండి, మీ ప్రోగ్రామ్లు అన్ని కూడా ఆదరిస్తూ ఉండండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం, మిగతా అర్జల కోసం సార్.
1: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి పోలయ్య గారు. సో శ్రోతలందరూ విన్నారు కదండి, మన పోలయ్య గారికి అయితే మాత్రం బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒకవేళ ఆయన కనుక యాక్ట్ చేయాలి అంటే బాలకృష్ణ గారి పాత్రలో అయితే మాత్రం దూరిపోతారు. మరి కానీ ఆయన అడిగిన పాట ఏంటి అంటే, ఆయన అడిగిన పాత పాట అక్కినేని నాగేశ్వరరావు గారిది, ఆత్మీయులు చిత్రంలోంచి అడిగారు. సో మరి పోలయ్య గారి కోసం ఆ సాంగ్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగు నీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్త్ టైం పాస్ లో ఉన్నాం అండి. మనకి ఇంకో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో.
4: హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి.
3: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఏంటండి,
3: ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: భీమవరం అండి, నా పేరు రోహిత.
3: రోహిత గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? రోహిత గారు
4: బాగున్నారండి.
3: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి, బాగున్నారా మీరు?
4: బాగున్నానండి.
3: ఏం చేస్తూ ఉంటారండి రోహిత్ గారు?
4: ఏంటండి,
3: ఏం చేస్తూ ఉంటారు రోహిత్ గారు?
4: వాయిస్ కట్ అయిపోతుందండి.
3: రోహిత్ గారు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా?
4: వాయిస్ కట్ అయిపోతుందండి.
3: వాయిస్ కట్ చేస్తూ ఉంటారా?
4: వాయిస్ కట్ అయిపోతుంది.
3: అవునంటారా, ఓకే, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి అయితే, ఓకేనా? సో రోహిత్ గారు కాల్ చేశారండి, కానీ వాయిస్ అయితే మాత్రం కట్ అయిపోతుంది. సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడతారు? హలో.
5: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
3: సార్ గుడ్ ఈవినింగ్ సార్.
5: మాది ఏలూరు అండి, నా పేరు నాగేశ్వరరావు.
3: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ మాట అలా వస్తుంది చూసారా, మీ మాట గాలి వస్తుంటేనే అసలు నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారని తెలిసిపోతుందండి మాకు.
5: మీ పేరేంటి?
3: నా పేరు ఏం లేదు సార్, నా నాగేశ్వరరావు గారు ఫ్రెండ్ అంటూ ఉంటారండి, అంతే. చెప్పండి సార్, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
5: నాకు ఇవాళ చల్లదనం కనిపిస్తుంది మధ్యాహ్నం నుంచి.
3: అవునండి, మీకు మధ్యాహ్నం నుంచి వస్తుంది, ఎందుకంటే నాకు పొద్దున్నే వస్తుంది. ఎందుకంటే నేను ఈవేళ ఈవినింగ్ లైవ్ చేస్తానా లేదా అని అనుకుంటూ ఉన్నాను, కానీ పొద్దున్నీ నాకు ఆ చల్ల గాలు ఆ బ్రీజ్ అలా తగిలేటప్పటికి అబ్బా నాగేశ్వరరావు గారు ఇవాళ కాల్ చేస్తారన్నమాట అని నాకు పొద్దున్నే అనిపించింది. ఏం సార్? లేదండి లేదండి లేదండి, నాకు తెలిసిపోతుంది అసలు మాకు పొద్దున్న గాలి అలా వచ్చింది అంటే ఓకే నాగేశ్వరరావు గారు కాల్ చేస్తారని తెలిసిపోతుంది.
5: నేను కొద్దిగా ఇంప్రెస్ చేస్తాం అనుకుంటే నాకు మాట్లాడకుండా చేశారు మీరు నాకు.
3: ఇంప్రెస్ అండి,
5: కొద్దిగా ఇంప్రెస్ చేద్దాం. మా
3: చూసారా గారు, అంతే సార్, అలాగే ఉంటుంది సార్. మీరు మధ్య తరగతి అనుబంధాలు అంటారు, అవంటారు ఇవంటారు.
5: అలా కాదండి, నేను ఎలా కొట్టాను చల్లబడి మా ప్రసాద్ గారు రావటం వల్ల నిన్న ఇంకా చెప్తాను, నాకు మాట్లాడకుండా చేశారు.
3: లేదండి లేదండి, అస్సలు, ఎందుకంటే మీరు నాలుగు పదాలు ఎక్కువ మాట్లాడిన అనవసరంగా మీ గొంతు నొప్పెడుతుంది అని ఆలోచించే వాళ్లలో నేను మొదటి వాడిని అండి. చెప్పండి సార్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
5: చెప్పండి మీరు. కానీ మాకు ఎదురులో ఎండలు ఎక్కువ ఉంటున్నాయండి బాగా.
3: తగ్గించండి, ఎవరు ఎక్కువ ఉండమన్నారు ఎండలు? అసలు
5: ఎండలో ఉండదు కదా, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయండి.
3: ఇది రావద్దని చెప్పండి, రావద్దని చెప్పండి.
5: ఇంట్లో ఎంత ఇదిగా దాక్కున్నామన్నా సరే ఉండలేదు, లోపల కూడా దాడి చేస్తున్నాను సూర్యుడు.
3: అయ్యే ఏమండి, నాగేశ్వరరావు గారు అవంతా కూడా ప్రకృతి ధర్మాలు. ఏమండి, మనకి ఎండాకాలంలో ఎండ ఉంటుంది, వర్షాకాలంలో వర్షం, శీతాకాలంలో చలి, ఓకేనండి? ఆ ధర్మాలు కాబట్టి ఆ కాలధర్మం ప్రకారం మనం కూడా వెళ్ళిపోవాలంతే.
5: నేను మాట చెప్తాను దాని గురించి.
3: చెప్పండి.

0: వర్షాకాలం మనం వర్షం నుంచి సేఫ్ అవ్వాలంటే రెయిన్ కోట్లు గొడుగు వేసుకుంటామండి. శీతాకాలం ఏం చేస్తామండి, చలివని నీళ్ళ వేసుకుంటాం, చలి నుంచి కాపాడుకోం. ఆ రకాన్ని అన్ని కూడా కాపాడుకోవాలి. ఎన్ని కూడా కాపాడుకోవాలంటే తంత్ర వస్త్రం వేయాలి, ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయాలి.
1: అక్కర్లేదండి ఏమంటే, ఫ్రిడ్జ్ వాటరే అక్కర్లేదు, కుండలో నీళ్ళు హ్యాపీగా తాగండి. పూర్వకాలం వాళ్ళు అందరూ కూడా అలాగే చేశారు.
0: నేను అది కూడా చెప్తా ఉంటాండి, కుండలో నీళ్ళు కాదండి, బిందులో వాటర్ తాగాలండి. కుండలు అంటే మళ్ళీ మనకి హెల్త్ మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. అక్కడ డిఫరెంట్ కంటిన్యూ గా ఉండాలంటే బిందులో నీళ్ళు తాగదు, బిందులు చల్లగా ఉండాలంటారు. చల్లగా అంటే గుడ్డ కట్టుకోండి, కాటన్ క్లాత్ కట్టుకొని దాన్ని చదిపి చూడండి, ఎంత కూలింగ్ అవుతుంది
1: తెలుస్తుంది.
0: మన బాడీ ఎప్పుడు కూడా ఒకే రేంజ్ వెళ్తుంది. అంటే మధ్యలో కూడా మనం యాడ్ చేస్తాం అనుకోండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
1: ఓకే, ఒకవేళ సరే మరి ఇప్పుడు ఎండ్ లో పనులు కళ్ళాలంటే అప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఎండ్ ఉంది, పని కళ్ళాలి, అప్పుడు ఏం చేయాలి? మరి
0: ఎండ్ లో పనులు ఉన్నాయంటే మనం తలకి షేపు కట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ ముక్క జేబులు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్క చూడండి.
1: అవునండి,
0: అది కోసి మనం జేబులు వేసుకున్నాం అనుకోండి, మనం ఎంత దూరం అన్నా ప్రయాణం చేస్తాండి.
1: ఓకే,
0: గాలి పట్టుతో వడదెబ్బ అనేది కొంటుంది.
1: ఓకే, వెరీ గుడ్. సో మీరే చెప్పారు కదా ఈ విషయాలన్నీ కూడా, మరి మీరే చెప్పారు కదా అవే విషయాలు మీరు పాటిస్తే మీకు ఎండ్ అనేది తగలదు.
0: అదే కదండి, నలుగురు చెప్పాలి కదండి.
1: అంటే నేను నలుగురు గురించి ఆలోచించలేదు, నేను నాగేశ్వరరావు గారి గురించి మాత్రమే ఆలోచించాను. అది
0: ఇది మాత్రం జ్ఞాపం పెట్టుకోండి, బిందు నీళ్లు తాగండి. ఇప్పుడు బిందులు తాగారు కాబట్టి అయ్యే తాగితే మన హెల్త్ కి ఏ ప్రాబ్లమ్స్ రావాలి.
1: సో లిజనర్స్ అందరూ వింటున్నారు కదండి, నాగేశ్వరరావు గారు బిందులో నీళ్లు మాత్రమే తాగమని చెప్తున్నారు.
0: అదే అండి, గుట్ట కట్టుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంటే అన్నది మన కాలర్స్. అలా దానికి కాటన్ క్లాత్ కట్టుకొని కలిపి చూడండి, ఎంత కూలింగ్ అవుతే చూడండి.
1: కింద ఏమైనా ఇసుక వేయాలంటారా? అదేం అక్కర్లేదా?
0: అక్కర్లా, కింద అక్కర్లా. ఎక్కడ కావాల్సి మనకు చిన్నది ఏమైనా పెట్టుకోవచ్చు అంతే కానీ, ఇది వరకు ఎక్కడ పోసేస్తున్నది పెట్టుకోండి కొట్టలు.
1: ఓకే ఓకే, సరే అండి. అయితే మీరు
0: అక్కర్లా కింద స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పెట్టుకోవచ్చు.
1: ఓకే ఓకే. సో లిజనర్స్ అందరూ చిట్కా నాగేశ్వరరావు గారు అన్ని కూడా విన్నారు కదా. సో మీరు ఈవేళ ట్రై చేయండి, రేపు ట్రై చేయండి. ఒకవేళ చల్లబడపోతే మళ్ళీ ఎల్లుండి మాకు కాల్ చేయండి, నాగేశ్వరరావు గారిని అడిగి ఎందుకు చల్లబడలేదని అడుగుదాం. ఏమంటారు నాగేశ్వరరావు గారు? అంతేనా?
0: అంతేనండి. సూపర్ అండి. ఈ వేసవికాలం కూడా మనం అంతా కూడా స్మూత్ గా అరుగుదల అయ్యేది తీసుకోవడం మంచిది. ఆహారం అరుగుదల
1: అవునండి,
0: అలాంటివి తీసుకోవాలండి. ఎక్కువ నూనె వచ్చి అవాయిడ్ చేయండి. ఉదయం పూట మాత్రం ఇడ్లీ తింటాం మంచిది అండి.
1: అవునంటారా? ఓకే. కానీ నాగేశ్వర గారు మరి ఏంటి సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మైక్ లోంచి అంటే మసాలా వాసన వస్తుంది. మీరు ఇప్పుడు తినేసి మాట్లాడుతున్నారు
0: చూడండి, మధ్య తరగతి అనుకుందాలన్నారు చూడండి,
1: చూసారా? అదేనండి. ఇప్పుడు
0: ఇడ్లీ అన్న నిండి కారణం చెప్తానండి.
1: చెప్పండి.
0: జనరల్ గా వేసవికాలం కనుక మనకి ఎంత వాటర్ మీద ఎక్కువ ఇది అవుతా ఉంటుంది మన బాడీ అని, అది మనం తిన్నామనుకో ఇడ్లీ తిన్నాము కూడా సగం సేఫ్ అవుతుంది. అది నూనె వస్తుంది, నూనె కలిసి వస్తుంది అనుకోండి. ఇటు వాటర్ ఇటు వాటర్ బాగా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆహారం మీద
1: వస్తుంది,
0: తినకపోతే ఆహారం నీరసం వస్తుంది. తిన్నవదండి వాటర్.
1: అమాయకం కాదండి, ఇప్పుడు మీరు నాగేశ్వరరావు గారు కదా, డాక్టర్ నాగేశ్వరరావు లాగా కనబడ్డారు నాకు ఇప్పుడు.
0: కానీ వాళ్ళ షోరూ మాత్రం సార్ మీరు మన మాట్లాడకుండా చేస్తాను
1: అంతే అంటారు, ఏం పర్లేదు సార్. నాగేశ్వరరావు గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఇప్పటికీ ఎన్ని రోజులు అయిపోయినా, ఎంత కాలం అయిపోయినా సరే ఇప్పటికీ ఆ సినిమా చూడాలి అని అనిపించే సినిమా ఏముందండి?
0: అప్పటికే చూడాలి సినిమా మానమృదంగం.
1: మరణ మృదంగం ఎందుకంటారు? అలాగా ఎందుకు అంటారు?
0: అలాగా మ్యూజికల్ సినిమా, మ్యూజికల్ హిట్ సాంగ్స్ అండి. దాంట్లో సాంగ్స్ పెట్టింది కూడా నన్ను టచ్ చేస్తా ఉంది ఆ దాంట్లో పాటలో. రాక్షసుడు
1: అవునండి,
0: కూడా ఏంటండి అలాగే బాగా హిదైంది అంటే బాణమృదం. ఆ సాక్స్ మాత్రం నాకు కదిలించే.
1: వెరీ గుడ్. ఇప్పుడు నేను నాగేశ్వరరావు గారి కనుక ఒక హీరో వేషం ఇవ్వాలి అంటే ఏ హీరో అంటే మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? నేను ఇప్పుడు మీకు ఒక హీరో వేషం ఇవ్వాలి, నాగేశ్వరరావు గారి హీరో. సో ఏ హీరో వేషాన్ని మీకు ఇవ్వాలి అంటే మీరు ఏ హీరో పేరు చెప్తారు? ఎవరండి?

0: రాజ్ తరుణ్.
1: రాజ్ తరుణ్, ఓకే ఓకే. ఏమండి ఎందుకండి అలాగా? అంటే మరి
0: సాఫ్ట్గా ఉంటాడు, నాలా కొద్దిగా అమాయకంగా అనిపిస్తా ఉంటది.
1: అవునంటారా? ఓకే ఓకే.
0: సాఫ్ట్ వెళ్ళిపోద్ది, ఎప్పుడు సాఫ్ట్ వెళ్ళిపోద్ది. ఓ ఫైట్ దాకా ఒక ఒక రేంజ్ లో వెళ్ళిపోతాం.
1: మూవీస్ అంటారు
0: సాఫ్ట్ ఎవరో విమర్శన భావం ఉండదు.
1: అవును,
0: ఇలా చేసే యాక్షన్ ఇక్కడ ఎలా చేసే పాయింట్ అనేది ఉండదు.
1: వెరీ గుడ్ సార్,
0: ఏదో చెప్తా ఉంటాడు. చెప్పండి.
1: సూపర్ అండి నాయక్ సార్. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
0: ఇవాళ మరణ మృదంలో పాట ఉందామండి.
1: ఏం పాట? ఏం పాట కావాలండి? మరణ
0: మృదంగా
1: సార్ పి సుశీల అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, నాకు కూడా ఫేవరెట్ సాంగ్ ఇది. సో అయితే మీ గురించి నా గురించి ఆ సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది. ఏమంటారు మరి? సో నాగేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. సో మీరు అడిగినట్టే మరణ మృదంగంలో కరిగిపోయాను కర్పూర వీణల అన్న సాంగ్ అయితే వచ్చేస్తుంది, వీణ ఎంజాయ్ చేస్తుండండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ కి మీ అందరికీ స్వాగతం అండి. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నమస్తే సార్, నేను నాగేశ్వరరావు ఎందుకంటే భద్రాద్రి ఎవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: సార్ నమస్తే అండి. నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా సార్?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు కదా?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను సార్. ఎలా ఉన్నాయండి ఎండలో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ?
1: సార్ ఎండలు ఇక సహజమే సార్. అంటే కాలాలు, మూడు కాలాలు, ఆరు ఋతువులు, ఏ కాలానికి ఆ కాలమే. చలికాలం వచ్చిందంటే అమ్మమ్మో చలి పిలి అంటారు. అదే ఎండాకాలం వస్తే అబ్బు ఎండలు భరించలేకపోతున్నారా అంటారు. వర్షాకాలం అయితే వర్షం వర్షం ఒకటే వాన. ఏ కాలానికి ఆ కాలమే సార్. కాలానుగుణంగా అది మనం కూడా మారుతుండాలి. దానికి తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను నేను.
0: అవును సార్, అవును సార్, కరెక్ట్ చెప్పారండి.
1: అంతేగాని ఈ కాలం ఆ కాలం అంటూ ఏం లేదు కదా సార్.
0: ఏ కాలమైనా కలికాలమే కదండి.
1: ఏ కాలమైనా కలికాలం. కాలానికి ఉన్నాయే మూడు కాలాలు. కాలరు అయితే కాలచక్రంలో అయ్యన్నీ సహజమే అనుకోండి.
0: అవునండి,
1: మనం తగు జాగ్రత్తలు తీసుకొని మన నడవడికలు నడిస్తే బాగుంటది. అయితే సార్ నేను ఈ రోజు ఒక చిన్న మాట చెప్తాను సార్. అంత అంటే పిచ్చుకలు మనకి ఎక్కడైనా కనిపిస్తాయి. ఎండాకాలం ఇప్పుడు అంత తగ్గిపోయింది అనుకోండి, సెల్ టవర్ల మూలం
0: రేడియేషన్ వల్ల తగ్గిపోయి. అవునండి,
1: అవునండి, రేడియేషన్ వల్ల తగ్గిపోయింది. కాకపోతే ఈ ఎండాకాలం పిచ్చుకలు దప్పి కొనేసి చాలా ఇది అవుతున్నాయి సార్. ఒకవేళ ఒకటి రెండు కనిపించిన వాటికి వేరే పిచ్చుక జాతి కానీ ఏదైనా పక్షు జాతి అవి చెట్ల నీడ కోసం ఆశ్రయిస్తున్నాయి. చెట్లు కరువు అయిపోయినాయి. మన ఇళ్ల పరిసర ప్రాంతాలకి కొంచెం నీళ్ళు అలా చిరకరిస్తే చాలా చైమలు ఉరికొచ్చేస్తున్నాయి సార్.
0: అవునండి, అవునండి, అవునండి.
1: వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంటి చెట్లు ఉంటే ఆవాసాలకి వాటికి పిచ్చుకల ఆవాసాలకి దగ్గరలో చిన్న చిన్న ఒక మూకుడు లాంటిది, మట్టి మూకుడు సంథింగ్ ఏదైనా చిన్న చిన్న చిప్పలు పెట్టేస్తే ఆ నీళ్లు పోసేస్తే వాటి దాహార్తి తీరిపోద్ది సార్.
0: చాలా మంచి మెసేజ్ చెప్పారు సార్. నిజంగా మనం ఒక్కడమే కాదు, ఎండకి అల్లలాడిపోయి చాలా చిన్న చిన్న ప్రాణులు కూడా అల్లలాడిపోతూ ఉంటాయి. సో డెఫినెట్ గా మీరు చెప్పిన ఇది మన శ్రోతలందరూ కూడా పాటించి వాళ్ళకి తోచినంతలో వాళ్ళు ఏదో ఒకటి లైక్ చిన్న ఈవెన్ కనీసం కొబ్బరి చిప్పలో నీళ్లు పెట్టినా కూడా పిచ్చుకొచ్చి తాగిస్తున్నాం ఏదైనా సరే.
1: కరెక్ట్. అయితే సార్ నేను ఈ చిన్న పిచ్చుక గురించి చిన్న చిన్న మాటలు రెండు చెప్తాను సార్.
0: తప్పకుండా సార్, చెప్పండి సార్.
1: ప్రకృతి ప్రగతి పురోగతికి తోడ్పడే బంగారు పిచ్చుకే పచ్చని పర్యావరణానికి భవితవ్యం. ఒకప్పుడు ఊర పిచ్చుకే నేటి సామాజిక యాంత్రిక ప్రపంచాల్లో ప్రాణాలు ఉగ్గపట్టుకొని కనిపిస్తున్నాయి. రకరకాలుగా అక్కడక్కడ ప్రకృతిలో కనిపించే శాఖోపశాఖ వృక్షాల కొమ్మలలో వేలాడే గిజిగాడు బంగారు పిచ్చుక గూళ్ళు చూసే కంటికి కరువైనాయి. నేటి ప్రకృతి అందాల ఆమని అడవులలో రకరకాల పిచ్చుక జాతి అంతరించిపోకముందే అందరూ ఆయత్తమై ప్రతి ఇంటి ఆవరణలో చెట్లు నాటి వేసవి తాపంతో ఆకలి గొని ఉన్న వాటికి మానవ ప్రయత్నంలో మనము అవి ఉన్నా కూడా మనం ఊరుకొనక ఉడతా భక్తిగా సహాయార్థిగా చిరుధాన్యాలు చల్లి అక్కడక్కడ చిన్న చిన్న నీటి కొప్పెరలు ఉంచి వాటి దాహార్తి ఆకలిని తీర్చుదాం. ప్రగతికి పురోగతికి పాటుపడే వాటిని రక్షిస్తూ కాపాడుదాం. పక్షి జాతి అంతరించిపోకుండా మనము ప్రతి ఒక్కరము చర్య తీసుకుందామని నా అభిప్రాయం సార్.
0: గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారు. తప్పకుండా సార్, తప్పకుండా. మీరు చెప్పింది చాలా చాలా అక్షర సత్యం అండి. నిజంగా ఈ పర్యావరణ వ్యవస్థ అనేది మనకి చాలా చాలా కీలకం అండి. ఎందుకంటే ఈ రోజున ఈ సెల్ టవర్లు పెరిగిపోయి చిన్న చిన్న ప్రాణులు అన్నీ కూడా విలువలాడిపోతున్నాయి. ఎందుకంటే ఒకనొక టైంలో ఏంటంటే మన ఇంటి ముందు ఆ పక్షులు వాళ్ళతో ఎంతో అందంగా చూసుకునే వాళ్ళం మనం. ఏమండి వాళ్ళు కిలకిలా రావాలి కనుక వస్తూ ఉంటే అబ్బా ఇదే ఒక కీర్తన అన్నట్టుగా మనం అనుకునేవాళ్ళం. ఏమండి తర్వాత మనం పడుకున్నప్పుడు మన కునుకు తీస్తున్నప్పుడు అవి అవన్నీ కూడా అవి కిచకిచామంటుంటే మనం లేచిన వాళ్ళం. ఏమండి తర్వాత అవి గింజల కోసం ఆ గిరికీలు కొడుతూ ఉంటే కలవరం లేని గళ్ళంతో అవన్నీ కూడా ముందుకు వెళ్ళేవి. కానీ అలాంటివి ఈ రోజులో మన పెరట్లో మనం చూద్దామన్నా ఆడుకుందామన్నా సరే ఇలాంటి పిచ్చుకలు కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాణులు కానీ కనపడట్లేదు. నిజంగా మీరు చెప్పిన ఈ విషయాలు

0: ప్రతి ఒక్కళ్ళు పాటించి తీరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
1: థ్యాంక్ యూ అందరూ పాటించాలనుకుంటున్నాను సార్. నాకు ఈ సందర్భంగా ఒక పాట సార్, తల్లే పెళ్ళామలో
0: తప్పకుండా
1: సార్.
0: ఓకే అండి, ఇంతకీ తల్లా పెళ్ళామా?
1: తల్లా పెళ్ళామా
0: కాదు, నేను మిమ్మల్ని అడుగుతాను, ఇంతకీ మీకు తల్లా పెళ్ళామా? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇంతకీ మీకు తల్లా పెళ్ళామా?
1: తల్లి తర్వాత భార్య కూడా తల్లిలాగా మనకు సేవ చేస్తుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి, సూపర్, చాలా బాగా చెప్పారు.
1: ఒక చెల్లిలాగా, భార్యలాగా, స్నేహితురాలలాగా చేస్తుంది. సహధర్మచారిణి ఆమె భార్య, ఆమెను ఆమె అంటే స్త్రీ, స్త్రీ అనే ప్రతి రూపాన్ని మనం గౌరవించాలి సార్.
0: ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారండి నాగేశ్వరరావు గారు. సో అయితే మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తూ ఉంటుంది. మీరు సినిమాలు చూస్తూ ఉంటారండి నాగేశ్వరరావు గారు?
1: చాలా తక్కువ సార్.
0: చాలా తక్కువ, ఓకే,
1: చాలా తక్కువ.
0: వెరీ గుడ్ సార్, రైట్ అండి. అయితే మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ సార్. రైట్ అండి. సో నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా కాల్ చేస్తూ ఉండండి. సో మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: నమస్తే సార్. నమస్తే అండి. శుభ సాయంత్రం అండి. మీకు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా సార్?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
0: నేను సూపర్ అండి. నేను చాలా బాగున్నాను.
1: అన్నారాండి పవన్ గారు, మన మీరు మన మేడం గారు ఉన్నారు కదా, విజయ మేడం గారు వచ్చినప్పుడు అడగమని చెప్తున్నారు.

0: అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను అడిగినందుకు. ఎంత కడగమన్నారండి?
1: కలవట్లేదట పవన్ గారు, కాల్ కలవట్లేదట మీరు వచ్చినప్పుడు, మన విజయనగరం గారు వచ్చినప్పుడు.
0: అవునండి, కాల్ ఎందుకు కలుస్తుంది అని ఫోన్ చేయాలి కానీ.
1: ఫోన్ చేస్తారండి, కానీ ఫోన్ కాల్ చేస్తున్నారు.
0: అదే ఫోన్ కాల్ చేస్తున్నారంటే కాల్ కలవట్లేదు, కాల్ కలవట్లేదు అంటే ఆయనతో పాటు మేము నడవాలా అని నాకు అనిపించింది. ఓకే, వెరీ గుడ్.
1: లేదు లేదండి.
0: చెప్పండి సార్, విన్నారండి టాపిక్? వెళ్ళ
1: సినిమాల గురించి అడిగా సార్.
0: అవును సార్,
1: విన్నానండి. అయితే అంతా ఉంటారు కొంతమంది, మనం వచ్చినారు రోడ్ల మీద ఉన్నారు, ఈ రోజులాగా మాట్లాడుతున్నారు, ఈ రోజు రోజు పడుతున్నాం, అంతా ఉంటారు కదా సార్ కొంతమంది.
0: అవునండి అవును. అంటే నాకు మీరు ఎప్పుడైనా సరే నాకు ఈ సినిమా చూస్తే అబ్బా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, ఎన్ని సార్లు చూసినా సరే ఇంకా చూడాలనిపించే అలాంటి సినిమాలు అన్నీ ఉన్నాయా?
1: ఉన్నాయండి.
0: ఏం సినిమాలు చూస్తుంటారు? మంచి ఫీల్ గుడ్ లా అనిపిస్తూ ఉంటుంది, వెరీ గుడ్. ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు పాత్ర ఇస్తే ఏ పాత్ర పోషిస్తారండి, ఏ హీరోలో దూరుతారు మీరు? నేను ఇప్పుడు మీకు ఒక మంచి పాత్ర ఇస్తే, హీరో పాత్ర ఇస్తే ఏ హీరోలో దూరదాం అని మీరు అనుకుంటారు?
1: నాగార్జున.
0: నాగార్జున్ ఎందుకంటారు అలాగా? ఇప్పుడు లేదంటారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ నైస్ సార్. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: అయితే ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వర గారికి, లింగరాజు గారికి, మన ప్రంతయ్య గారికి అందరికి హాయ్ చెప్పండి. అలాగే పిన్ని బాబాయ్ గారు ఉన్నారు కదా, హాయ్ చెప్పండి.
0: తప్పకుండా సార్. ఇప్పుడు పవన్ గారి ఇంటి పేరు ముందుగా అండి? పవన్ గారు వాళ్ళ ఇంటి పేరు ముందుగానా? అంటే మీరు ముందుగా పవన్ గారు అన్నారు కదా, సో అంటే వాళ్ళ ఇంటి పేరు ముందుగా
1: అంటే ఫస్ట్.
0: వెరీ గుడ్ సార్, తప్పకుండా సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి మీ తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా చాలా పెద్ద హాయ్ అండి. సో
1: అలాగే
0: చెప్పండి,
1: నాకు నాల టికెట్ మూవీ ఉంది కదా సార్?
0: ఏంటి సార్, నాల టికెట్?
1: నాల టికెట్, అందులో నుంచి లవ్ యూరా సాంగ్.
0: లవ్ యూరా సాంగ్, ఓకే ఓకే, నాల
1: పవన్ గారికి.
0: తప్పకుండా సార్, తప్పకుండా అండి. సో అయితే మీ గురించి, మీకు పవన్ గారికి, మీరు పవన్ గారికి డెడికేట్ చేస్తున్నారు, తప్పకుండా మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తున్నాను నాల్ టికెట్ నుంచి. మరి అలాగే మా కాల్ చేస్తూ, అలాగే మా షోలన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. సో మీరు అడిగిన నాల్ టికెట్ మూవీలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: హలో,
0: వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా సార్.
0: ఎవరండి? రామయ్య గారు.
1: అవును సార్.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: చాలా చాలా చాలా బాగున్నారు సార్.
0: అబ్బా సూపర్ సార్. మీరు చాలా చాలా చాలా అంటే నేను కూడా చాలా చాలా చాలా బాగున్నాను అని చెప్పాలనిపిస్తుంది
1: సార్. సార్ యాంకరింగ్ సూపర్ సూపర్ సూపర్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామయ్య గారు చూసారా, రాముడు ఎప్పుడు మంచి బాలుడు అంటారు, అలాగే మీరు ముందు వచ్చిన వెంటనే నన్ను పొగిడారు.
1: సార్ చాలా చాలా మంచి బాలుడు తెలుసా?
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతా మీ అభిమానం.
1: చాలా బాగుంటుంది సార్, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నారు, రింగ్ అవుతుంది కట్ అవుతుంది, రింగ్ అవుతుంది కట్ అవుతుంది.
0: అయ్యో అదేనండి, మనకి కాల్స్ ఇంచుమించు ఈ షో టైమ్ లో మనకి ఎక్కువ వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి
1: గంట చేస్తారు కాబట్టి అందరూ ట్రై చేస్తుంటారు.
0: అవును సార్, అవునండి. రామయ్య గారు చెప్పండి సార్, మీరు ఇప్పటికీ కూడా సినిమాల గురించి ఏమనుకుంటారు, అదే విధంగా ఎలాంటి సినిమాలు చూస్తారు, లేదంటే ఇంకా ఆ సినిమా ఇంకా నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలి అని అనిపించే సినిమాలు ఏమైనా ఉన్నాయా?
1: రెండి ఉన్నాయి సార్. కాకపోతే అందులో ఇది నాకు నచ్చిన సినిమా అయితే పరమానందే శిష్యుల కథ.
0: పరమానందే శిష్యుల కథ, ఓకే, వెరీ గుడ్.
1: చాలా చాలా బాగుంటుంది సార్, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు నాకు ఆ సినిమా అయితే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు బాగుంటుంది.
0: అవునండి, అదే వాళ్ళ శిష్యుల్లో ఉన్న అమాయకత్వం ఉంటుంది, అట్ ది సేమ్ టైం అదొక వేరే ఇన్వెన్షన్ కి దారి తీస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అండి అది.
1: అవును చాలా బాగుంటుంది సార్, ఇంకా చూస్తే బాగుంటుంది, ఎప్పుడు అయిపోయింది అనిపిస్తుంది అనమాట.
0: అవునండి, అవునవునవును. వెరీ గుడ్ అండి. సో మీరు ఇప్పుడు మీరు పరమానందే శిష్యుల్లో మీకు ఒక వేషం ఇవ్వాలంటే ఏ శిష్యుడు వేషం వేసుకుంటారు?
1: మనకు బ్రహ్మానందం వేషం వేసేస్తాను.
0: బ్రహ్మానందం గారు వేషం వేసుకుంటారు, సూపర్.
1: అవును, మామూలైతే యాక్షన్ అయితే బాలకృష్ణ పార్టీ అనమాట. కాకపోతే దీంట్లో నేను వేయాలనుకుంటా కామెడీ దాంట్లో మీరు.
0: వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకేంటండి విషయాలు రామయ్య గారు
1: చెప్పాలి సార్? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా ప్రసాద్ సార్.
0: అవునండి, అవునండి, చాలా కాలం అయిపోయింది. ఇది వరకు నేను వచ్చాను కానీ అప్పుడు కొన్ని కాల్స్ వచ్చి ఉండొచ్చు, కానీ అప్పుడు నేను కూడా అప్పుడు చేసింది ఒక 1 అవర్ జస్ట్. ఇది వరకు
1: ఎప్పుడైనా ఉండే ప్రతిరోజు 1 అవర్ ఉండదు, ఆ 1 అవర్ లో మనకు కలిసొద్దు కదా సార్, అందరికి కలిసొద్దు కాల్స్.
0: అవునండి, అవునండి, అవునండి. వెరీ గుడ్ సార్. రామయ్య గారు మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటారు?
1: ఇవాళ వచ్చేసి అయితే రేపు మన హీరో రామ్ బర్త్డే ఉంది సార్.
0: రామ్ పోతే,
1: రామ్ పోతే బర్త్డే ఉంది సందర్భంగా దేవదాస్ సినిమా నుంచి ఏ పాట వినిపించినా బాగుంటుంది. నాకు
0: దేవదాస్ సినిమా నుంచి రామ్ పోతే యాక్ట్ చేసిన దేవదాస్ సినిమాలో నుంచి ఏ పాట అయినా సరే మీకు కావాలి అంటే అంటారా?
1: ఏ పాట అయినా సార్, ఏ పాట అయినా బాగుంటుంది
0: తప్పకుండా సార్, డెఫినెట్ గా
1: అన్ని పాటలు బాగుంటాయి.
0: షూర్ సార్, డెఫినెట్ గా. అవునండి, ఆయన మా అప్పట్లో మ్యూజిక్ దేవదాస్ కి కీరవాణి అనుకుంటు కదండి ఆయన.
1: అవును సార్, అవునవును. కాబట్టి మా ఊర్లో ఫస్ట్ వచ్చిపోయింది, అది సినిమా బాగాలేదన్నారు. తర్వాత రెండోసారి వచ్చింది, బాగా సూపర్ హిట్ అయింది సినిమా ఇక్కడ నంద్యాలలో.
0: ఓహో, ఓకే ఓకే ఓకే.
1: కొన్నాళ్ళు ఆడింది ఫస్ట్ సార్ వచ్చినప్పుడు, రెండోసారి మళ్ళీ సెకండ్ చేసాను ఎమ్మడంటే ఒక వారం తర్వాత.
0: ఓకే ఓకే, అంటే అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం అవ్వలేదు కానీ సెకండ్ టైం చూసినప్పుడు బాగా అర్థమై ఉంటుందండి సినిమా.
1: బాగా అర్థమైంది సినిమా, అందరం ఛానల్ ఆడింది అప్పుడైతే.
0: ఓ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
1: సార్ నేను ఒక పాట కూడా పాడచ్చా?
0: తప్పకుండా పాడండి. అయ్యో అంతగా
1: రెండు లైన్లు పాడతాను, రెండు లైన్లు పాడతాను.
0: తప్పకుండా సార్ పాడండి.
1: మధుబల కబోసే నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు. మధుబల కబోసే నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు. హలో.
0: గ్రేట్ అండి, చాలా బాగా పాడారండి.
1: పాడాలనిపించింది ప్రసాద్ సార్తో, మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో, ఈ అవకాశం వస్తుందో రాదో అన్నట్టు.

0: కానీ మీరు పాడుతున్నప్పుడు సిగ్గుపడ్డారు ఏంటో
1: సార్?
0: మీరు పాడుతున్నప్పుడు సిగ్గుపడ్డారు?
1: సిగ్గుపడమంటే ఆ పాటలు అట్లా ఉంది సార్, అందుకు సిగ్గుపడ్డా అంతే.
0: సో వెరీ గుడ్ సార్, రామయ్య గారు మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తాం.
1: ఈ పాట అందరికీ వస్తుంది సార్, మీకోసం వింటున్న ప్రతి ఒక్కరి కోసం, లైన్ కలిసిన వాళ్ళ కలిసిన వాళ్ళకు, కలవని వాళ్ళ కోసం, కలవబోతున్న వాళ్ళ కోసం కూడా ఈ పాట.
0: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి అలా కాల్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. సో రామయ్య గారు మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుందండి, రామ్ పోతేనే నీ బర్త్డే కదా రేపు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్డ్ విషెస్ చెప్తూ ఈ సాంగ్ మీకోసం డెడికేట్ చేస్తున్నాం, విని ఎంజాయ్ చేస్తుండండి.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మస్త్ టైం పాస్ అండి. ఈ ఒక్క గంట ఎలా గడిచిపోయిందో నాకు తెలీదు, మీకు తెలీదు, కానీ మీ అందరికీ కూడా, కొంతమందికి ఎవరికైతే కాల్స్ దొరకలేదు వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సో ఇంతకీ వేళ ఏంటంటే మనం మాట్లాడుకున్న టాపిక్ సినిమాల గురించి అండి. సో అంటే మనం ఇదివరకు పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసుకున్నా, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమాలు చూసినా, ఏఎన్ఆర్ గారి సినిమాలు

తీసుకున్నా. అప్పుడు వాళ్ళ సంభాషణలకి వాళ్ళ డైలాగ్స్కి ఆ థియేటర్లో పొనకలు వచ్చేసేవి. ఇప్పుడు ప్రభాస్ కానీ లేకపోతే ఏ హీరో కనపడినా సరే మన సోషల్ మీడియా అయితే షేక్ అయిపోతుందండి. కాలం అయితే మారింది కానీ కెమెరా యాంగిల్ మారింది, కానీ మన తెలుగు సినిమా మీద ఉన్న ఆ పిచ్చి మాత్రం అసలు ఎవ్వరికీ మారలేదండి. ఎందుకంటే సావిత్రి గారి నటన అనుకోండి, లేకపోతే ఈ రోజుల్లో చేసే నటన, మన హీరోయిన్స్ చేసే నటన, ఏదైనా సరే ఒక

తర్వాత ఆ రుచి మన నోట్లో ఉంటుందో లేదో కూడా మన ఎవరికి తెలియదు. ఏది ఏమైనా సరే మన తెలుగు సినిమా అన్నా లేకపోతే మన భారతీయ సినిమా అన్నా ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున కొనియాడుతోంది. అంటే దానికి కారణం మన డైరెక్టర్స్, మన హీరోస్ హీరోయిన్స్, టెక్నికల్, అదేవిధంగా మన మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడానండి. సో ఎప్పటికీ ఆ సినిమా అలాగే కలకాలం ఉండాలని చెప్పి మన ఇంకా అలరించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వేళ మళ్ళీ సెలవు తీసుకుంటానండి. మళ్ళీ రేపు వచ్చే మస్తు టైం పాస్లో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

0: నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-11117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9100191193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
3: హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సూర్య, వశిష్ట, దీప్సిక హీరో హీరోయిన్లుగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. కోర్ట్ సినిమా ఫేమ్ రామ్ జగదీష్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మంగళవారం జరిగిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై టీజర్ ను లాంచ్ చేసిన జయసుధ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. రమణి కళ్యాణం సినిమా కూడా అలాంటి మంచి సినిమాయే. నేను ఈ సినిమా చూసా, ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ. హీరో హీరోయిన్ల నటన సహజంగా

అనిపించింది, మంచి మ్యూజిక్ కుదిరింది. ఈ సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశాను, ఇక వీల్ చైర్ లో కూర్చుని కదలకుండా నటించడం సవాల్లా అనిపించింది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి అన్నారు సూర్య వశిష్ట. మరి చిత్రంలో నేను చూపులేని అమ్మాయి పాత్ర చేశా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇస్తుంది అని చెప్పారు దీప్సిక. నా స్నేహితుడు రామ్ జగదీష్ మంచి డైలాగ్స్ రాశారు అని పేర్కొన్నారు విజయ్ ఆదిరెడ్డి. ఇదొక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఇందులో మంచి మ్యూజిక్ ఉంది అని తెలిపారు శ్రీనాథ్ పసుపులేటి. లిసనర్స్, ఇదివరకు మనం రమణీ కళ్యాణం మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం శంబల మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకుందాం. శంబల వంటి హిట్ మూవీ తర్వాత ఆది సాయి కుమార్, యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహితర్ రెడ్డి, రాజశేఖర్, అన్నబిమోజు కాంబినేషన్ లో మరో సినిమా ఖరారైంది. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని సమర్పణలో మహితర్ రెడ్డి, రాజశేఖర్, అన్నబిమోజు నిర్మించనున్న ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆది మంచి మాస్ రోల్ చేయనున్నట్లు ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఎమోషన్స్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ ను సరికొత్తగా చూపించనున్న చిత్రం ఇది. భయం, ఉత్కంఠ, అపరిమితమైన విరోధంతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మా సినిమా ఉంటుంది. ఇక సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. మరి చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పక్కల. లిజనెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వాలిస్నెస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. జాతరలో రెచ్చిపోయి ఫైట్ చేస్తున్నారట రవితేజ, ఎందుకంటే ఇరుమడి సినిమా కోసం అన్నమాట. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇరుమడి. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా దేవి నక్షత్ర, భార్య పాత్రలు ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. నవీన్ యజ్ఞేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రవితేజ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ జాతర బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. మరి తండ్రి కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది అని తెలుస్తోంది. లిజనర్స్, మరి ఇరుముడి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దూరదర్శిని మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకుందాం. సువీక్షిత్, గీతికా, రతన్ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ సినిమా దూరదర్శిని. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్ రెడ్డి, ఎం పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15 విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ, గతంలో సాధ్యం, వసూల్ రాజా, లక్ష్మీబాంబ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాను. నూతన నటీనటులతో నేను చేసిన తొలి చిత్రం దూరదర్శిని. ఆంధ్రలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాం. సొంత కొడుకు వల్ల ఓ పెద్దయిన ఎందుకు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది ఈ సినిమా ప్రధానాంశం. తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల ప్రణాళికలు, సమాజంలోని పరిస్థితుల మధ్య ఉండే క్లాష్ ఈ చిత్రం కథాంశం. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ మాత్రమే కాదు, తల్లిదండ్రులు, యూత్, సమాజానికి అవసరమయ్యే అంశాలు ఉన్నాయి. 1990 కాలంలో టీవీలో చిత్రలహరి కార్యక్రమం కోసం మనందరం ఎదురు చూసిన ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి. మరి చిత్రంలో మంచి ఎమోషన్ ఉంది. సువీక్షిత్, గీతికల నటన హైలైట్ గా ఉంటుంది. ఈ కథలో హీరో హీరోయిన్లు చనిపోతారు, కానీ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఈ మ్యాజిక్ కుదిరింది. నా దర్శకత్వంలోని తర్వాత సినిమా ఆగస్టు లో ప్రారంభమవుతుంది అని తెలిపారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425. దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్ అయిన సీక్వెన్స్ లో దృశ్యం ఒకటి ఫ్యామిలీ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మొదట మలయాళంలో తయారైన ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెలుగులోనూ వచ్చి ప్రేక్షకులను అలరించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాంబాబుగా వెంకీ నటన అందరినీ ఆకట్టుకుంది. దృశ్యం మొదటి 2 భాగాలు మలయాళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన దృశ్యం 3 మలయాళ వెర్షన్ ఇప్పుడు విడుదలకు సిద్దమైంది. నిజానికి చిత్రం April 2 విడుదల కావాలి. అయితే గల్ఫ్ దేశాల్లో యుద్ధమేఘాలు ఆవరించడం, మలయాళ చిత్రాలకు గల్ఫ్ మంచి మార్కెట్ కావడంతో ఆ పరిస్థితుల్లో విడుదల వాయిదా వేసి ఈ నెల 21 విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని, మళ్లీ వెంకటేష్ నటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మలయాళ వెర్షన్ ట్రైలర్తో పాటు తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేయడంతో ప్రేక్షకులకు తెలుగులో ఇది రీమేక్ కావడం లేదని అర్థమైంది. మలయాళ సినిమాతో పాటు ఈ నెల 21 విడుదలయ్యే తెలుగు డబ్బింగ్ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కిరణ్, అక్సా ఖాన్, అలక్య రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆర్కే దీక్ష. ఆర్కే ఫిల్మ్ సిగ్డా క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ప్రధాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. డిఎస్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రంలో తులసి, అనుష, కీర్తన, ప్రవళిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. June 12 ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రధాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ దీక్ష పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనే కాన్సెప్ట్ తో హీరో పాత్రను తీర్చిదిద్దాం. కిరణ్ కి ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. భీముని పాత్రలో ఆయన చెప్పిన 1 మినిట్ నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఇక రాజ్ కిరణ్ అద్భుతమైన పాటలు అందించారు. మన వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ నేపథ్యంలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం అన్నారు. ఆర్కే దీక్షలో మంచి పాత్ర చేశా, ప్రస్తుతం 3 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను అన్నారు కిరణ్. లిజినెస్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో

ஃபைப்ராய்ட்ஸ், பிசி போடி, ஓவரி டியூமர்ஸ், ஃபிட்ஸ், பக்ஷவாதம், டயாபெட்டிஸ், தைராய்ட், ஸ்பாண்டிலைட்டிஸ், ஹேர் ஃபால், மொட்டிமலு, சோரியாசிஸ், ஒல்லி, லிவர், கிட்னி சமஸ்யலு, கால் ஸ్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిసనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఫస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ ఏంటో తెలుసా? అదే అండి సల్మాన్ ఖాన్ గారు మరియు కత్రినా కైఫ్ గారు జంటగా నటించిన టైగర్ జిందా హై మూవీలో నుంచి దాతాతు అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది అయితే మన శ్రేయా ఘోషల్ గారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే, ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇప్పుడైతే మీకోసం ఒక తమిళ్ మూవీలో సాంగ్ ప్లే చేయబోతున్నాను. అదేనండి మన మాధవన్ అండ్ విజయ్ సేతుపతి గారు కలిసి నటించిన విక్రమ్ వేద మూవీలో నుంచి యాంజీ అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది మరెవరో కాదండి మన రాక్ స్టార్ అనిరుద్ గారు విత్ శక్తి శ్రీ గోపాలన్ గారు. అండ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది మరెవరో కాదు శ్యామ్ సిఎస్ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక హిందీ సాంగ్ అయిపోయింది, ఒక తమిళ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం ఈ ప్రోగ్రామ్ లో నేను ఫస్ట్ ప్లే చేయబోతున్న తెలుగు సాంగ్ ఏంటో తెలుసా? అదే అండి మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం అయిన బోలా శంకర మూవీలో నుంచి బోలా మాన్యా అనే సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసింది రామజోగేశ్ శాస్త్రి గారు, అయితే పాడి మనందరినీ ఎంటర్టైన్ చేసిందేమో రేవంత్ గారు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

ఓకే, మన బాస్ సాంగ్ విని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకోసం నేను అమీర్ ఖాన్ గారు నటించిన 3 Idiots మూవీలో నుంచి ఆల్ ఇస్ వెల్ అనే సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది అయితే శాంతను మోహిత్రా గారు. ఇప్పుడు జోష్ ఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనంది.

ఓకే, మంచి మంచి జోష్ఫుల్ సాంగ్స్ తో మీకైతే ఎనర్జీ అలా అలా పెరిగిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఎనర్జీని కాస్త లెవెల్ చేయడానికి ఒక మంచి మెలోడియస్ సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. ఏంటబ్బా సాంగ్ అనుకుంటున్నారా? అదే అండి, పొనీయన్ సెల్వన్ 1 మూవీలో నుంచి అలైకడల్ అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ ని మన ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా ఆంతరణండి గారు అయితే పాడేశారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ టు తిన్మర్. లిసనర్స్, ఇప్పుడైతే మీకోసం ఆలియా భట్, వరుణ్ ధావన్ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా గారు నటించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ పార్ట్ వన్ మూవీలో నుంచి రాధే అనే సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది ఉదిత్ నారాయణ గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు. ఇప్పుడు జోష్ ఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం

0: గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: ఓకే, ఒక మంచి జోష్ ఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు నేను మీకోసం రీసెంట్ గానే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మన ఆది పురుష్ మూవీలో నుంచి రామ్ సీతారామ్ అనే సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు పాడింది మరెవరో కాదండి, సచిత్ పరంపర గారు. అండ్ ఈ సాంగ్ ని రాసింది అయితే మన రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఇప్పుడు ఈ మంచి మెలోడియస్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిజనర్స్ ఎంజాయ్.

ఓకే, ఒక మంచి మెలోడియస్ సాంగ్ వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీ ఎనర్జీని అవన్నీ తీసుకెళ్ళి ఆ రేంజ్ లో పెట్టడానికి మంచి జోష్ఫుల్ బీట్ ఉన్న సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. ఏంటబ్బా సాంగ్ అనుకుంటున్నారా? అదే అండి, విజయ్ గారు సినిమా అయిన బారీసులో నుంచి రంజితమ్మే సాంగ్. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది తమన్ గారు. అయితే విజయ్ గారు మాన్సీ గారితో కలిసి సాంగ్ ని పాడారు. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాంగ్ గా మన దగ్గరకు వచ్చేస్తున్న సాంగ్ ఏదనుకుంటున్నారు? అదేనండి, విజయ్ దేవరకొండ అండ్ సమంత గారు నటించిన ఖుషి మూవీలో నుంచి నా రోజా నువ్వే. అండ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు అండ్ పాడింది వచ్చేసి మంజుశ్రీ గారు. ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

లిజనర్స్, ఇవాళ తీన్ మార్ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ సాంగ్స్ విని మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఇదండి లిజనర్స్, ఇవాళ తీన్ మార్ తిరిగి ప్రసారమయ్యే తీన్ మార్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెల్వా, మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.